0: స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దుర్జన సంఘం నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ది ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచివారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరు తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: The whole world depends on the principle of I or I-ness.
0: కోటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I, I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He used
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor, is the response.
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: కాని పని సంగతి నీవు చెప్తున్నావు కాని నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is Ramayya.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is Krishnayya.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కాని నీవు కాదే.
1: Ramayya and Krishna are the names given to the body. Then who are you?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: ఈ వ్యక్తులన్నీ కూడాను సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: వ్యక్తి కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: They depend on society.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ వితౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలనన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: Be that anyone, if he wants to build a house, foundation should be strong.
0: Punadiye lekundina bhavaname nilavadu.
1: Without foundation the building will not stand.
0: Kanuka ee punadiye aatmavishwasam.
1: This foundation is self confidence.
0: Aatmavishwasam gattiga unnappude tana jeevithamane bhavanamu subhadranga untuntadi.
1: When the foundation of the self confidence is strong, the mansion of human life is safe.
0: Ee punadi deni kosam?
1: What for is the foundation?
0: కోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగం చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all these.
0: అది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ద మాస్టర్.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: సో భగవాన్ సేస్ మాస్టర్ ద మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: బాడీ మైండ్ ఇంటెలెక్ట్ అండ్ సెన్సెస్ ఆర్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతని ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద vibration that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this place.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of this.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికి కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచకు సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and
0: profits.
1: That which is not available
0: in the world.
1: We pray to God for that which is not available in the
0: world. Which is available.
1: No man inquires about this
0: truth. దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turned up
0: ఇలాంటి
1: the grass.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all.
0: మేము భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమనే భగవంతుని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లే మనకు లభ్యమవుతుంది.
1: This happiness in the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించడం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be that good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of ఆత్మ.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ లిజనింగ్,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ రీడింగ్ ద టెక్స్ట్,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: వెన్ అవర్ విజన్ ఈజ్ నాట్ ప్రాపర్, ఎవ్రీథింగ్ వుడ్ బి వేస్టెడ్.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: దేర్ఫోర్ బుద్ధ వాంటెడ్ అస్ టు డెవలప్ ది కరెక్ట్ విజన్, గుడ్ విజన్.
0: ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ డెవలప్ గుడ్ విజన్.
0: ఆ దృష్టియే సృష్టి.
1: దిస్ దృష్టి విజన్ ఈజ్ అ సృష్టి.
0: ఈ సృష్టి క్రియేషన్ నుంచి వచ్చినటువంటిదే కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: ది క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద విజన్.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్, ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టేటప్పటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది.
1: He understood that mind stands as a
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: Then he has withdrawn his mind.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: Because of this amanaska or withdrawal of the mind, he could know atma.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: The spiritual path consists first forgetting one's own mind.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: How to forget the mind?
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: యు డైరెక్ట్ దట్? మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: Without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating, and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరి అయినటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: ది జనరల్ నాలెడ్జ్ కెన్ బి అబ్టైన్డ్ బై డెవలపింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and opportunities.
0: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self interest.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కాని ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వి షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వి షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: దాట్ ఈస్ రియల్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: దాట్ ఈస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: ద డిస్క్రిమినేషన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ ఈస్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
0: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi dinla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth.
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి,
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని,
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atomic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ ట్రావెల్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ట్ మ్యాన్ కెన్ నెవర్.
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఇలాంటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. మాన్
0: ఒక విధమైనటువంటి యొక్క మనోభావాన్ని దూరం చేయాలి.
1: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ ట్రావెల్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.

0: మహర్షి మాదిరి తోస్తుండాలి.
1: రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ మా నీసి నౌ ఇట్ ఈస్ సీ నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: ఆల్ ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి ప్రిటెన్షన్ యాక్షన్ నాట్ హోల్ హార్టెడ్ ఇన్వాల్వ్. మానవ
0: మానగా ఏమిటి?
1: వాట్ ఈస్ మా?
0: అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: విదౌట్ దాట్.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూజన్?
0: మాయా అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయా ఇది మాయహ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: The non-existent state is taken as illusion.
0: నీ వేదైన ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: When you pass along a path, the shadow follows you.
0: ఈ ప్రతిబింబమేనే మాయా అన్నారు.
1: We call this shadow as illusion.
0: ఈ మాయ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: Man cannot walk himself leaving the shadow.
0: Action, reaction, sound, resound.
1: Action, reaction, sound, resound.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఏ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
0: నిర్వాణం మనకు లభ్యమవుతుంది.
1: హౌ డు అటైన్ లిబరేషన్?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ, లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the worldly affairs towards God.
0: పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta bhuvinandanandana padadvandwaravinde chane.
1: Out of that, if you spend a fraction.
0: Danto veyinte oka bhagamaina kudanu bhagavantri padamul pai manasu pettatamu ento adrushtamu.
1: If you concentrate on the feet of God, 1/1000th of the lot you spend for others.
0: Dana dhanya bhoga yesu kosam enta nee parthapistunnavo.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంతో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1/1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమును అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి సాక్రిఫైస్?
0: అనుభవించేది ఏమిటి?
1: వాట్ ఇస్ వి ఎక్స్పీరియన్స్?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోకశాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలో మనకు లభ్యమవుతాయి.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్.

కవితలను తలపుల కొలదుల భజింతులు సరినెన్నదురు శక్తేయులు శక్తి రూపులు ఇవన చుట్టరు శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజించులు తిరుల మిమున అల్ప బుద్ధిలు కలచిన వారికి అల్పం మగుదు హరిడల విమునే ఘనమలి తలచిన ఘన

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు పాపులు కారు, పుణ్యులు కారు.
1: యు ఆర్ నైదర్ వర్చువస్ నాట్ సినర్స్.
0: మీరు భోగులు కారు లేక యోగులు కారు.
1: యు ఆర్ నాట్ యోగిస్ ద మ్యాన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, నార్ భోగిస్ ద వన్ ఆఫ్టర్ ప్లెజర్.
0: మీరు మంత్రము కాదు, యంత్రము కాదు, తంత్రము కాదు.
1: యు ఆర్ నాట్ మంత్ర, యు ఆర్ నాట్ యంత్ర ద మెషిన్, యు ఆర్ నాట్ తంత్ర.
0: మీకు కర్తృత్వ భక్తృత్వములు ఏమాత్రమును లేవు.
1: యు డోంట్ హ్యావ్ ద రోల్ ఆఫ్ ఎంజాయర్, నాట్ దట్ ఆఫ్ డూయర్.
0: మరి ఎవరు మీరు?
1: దెన్ హూ ఆర్ యూ?

0: You are the truth, awareness, bliss and Shiva.
1: మంగళకరమైనటువంటి వారు.
0: You are the very form of auspiciousness.
1: నిరంతరము మంగళ స్వరూపులు మీరు.
0: You are the very form of auspiciousness throughout.
1: సర్వదేవతా స్వరూపమని సాయిలీల యొక్క సంభాషణలో మీకు జ్ఞప్తికి చేసింది. కానీ అనేక దేవతలు అనేటువంటిది ఎక్కడ కూడా లేదు.
0: The speaker brought to the attention that you are the embodiment of several deities. In fact, there are none such, so many forms.
1: సర్వమానవ స్వరూపం ఏకత్వమే సర్వదేవతా స్వరూపం.
0: The unity of the entire humanity is సర్వదేవతా స్వరూప.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: He has 1,000 heads, 1,000 eyes, 1,000 ears, 1,000 legs.
1: కనుక మీరు మీరే మరొకరు కాదు.
0: So you are you only, none else.
1: కూటి పేదవులు మొదలుకొని కోటీశ్వరుల వరకు,
0: right from pauper to a millionaire,
1: పండితుని మొదలుకొని పామరుని వరకు,
0: right from a scholar to an innocent,
1: బాలుని మొదలుకొని వృద్ధుని వరకు,
0: from boy to the old one,
1: స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు,
0: బిగినింగ్ విత్ ది విమెన్ అండ్ దెన్ మెన్,
1: తమను తాము పరిచయము గావించుకున్న సమయమున ప్రతి వ్యక్తి కూడాను నేను నేను నేను అనే పదమును ఉపయోగించుచున్నాడు.
0: When they introduce themselves, they make use of this word I and I.
1: నిజముగా మాటలు రాకపోవడం చేత పశుపక్షి మృగాదులు కూడాను నేను అని పలుకులేకపోతున్నవి. కాని నిజంగా వారికే వాటికే మాటలు వచ్చి ఉండినా అవి కూడాను నేను కుక్క, నేను నక్క, నేను కోతి, నేను పిల్లి, నేను గరుడ, నేను కాకి అని కూడాను చెప్పుకుని ఉండేటువంటివి.
0: The birds and beasts are dumb, they do not speak. Had they been endowed with this gift of speech making, they too would announce, introduce themselves that I am the dog, I am the monkey, I am the crow and so on.
1: కనుక సర్వత్రా నిండినటువంటిది నేనే.
0: So that which is all pervasive is this I.

0: జగత్తంతయును నేను అనేటువంటి పదం పైననే ఆధారపడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ వర్డ్ ఐ.
0: ఆధారపడటమే కాదు, ఈ జగత్ యొక్క స్వరూపం కూడాను నేనే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ది బేసిస్, ఇట్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ దిస్ ఐ.
0: అయితే ఈ నేను అనేటువంటి సత్యస్వరూపమైనటువంటి ఈ పదము ఎక్కడి నుండి ఆవిర్భవిస్తున్నది?
1: Then this I, which is the very form of truth, where from it has originated.
0: దీనికి ఆవిర్భావం అనేటువంటిదే లేదు.
1: It has no origin as such.
0: ఇది సర్వత్ర సర్వకాలముల యందు సర్వజీవుల యందు కూడాను దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ప్రకటిస్తూ ఉండినటువంటి యొక్క తత్వం ఒక్కటే, అదే నేను.
1: It is all effulgent, it is all pervasive, it is present in everyone and shines forth.
0: భౌతికమైనటువంటి ఈ జగత్తునందు మనం చక్కగా విచారించిన నేను అనేటువంటి పదము పుట్టిన తర్వాతనే నీవు వాడు అది అనేటువంటి పదములు పుట్టుచున్నవి.
1: When we inquire from the physical point of view, it is only after this feeling of I, the other words have come into practice, such as you, others and we.
0: అయితే ఈ నేను అనేటువంటిది ఏమిటి?
1: Then what is this I?
0: ఎవరు ఈ నేను?
1: Who am I?
0: ఇది ఆత్మస్వరూపము.
1: This is the form of ఆత్మ.
0: ఈ ఆత్మకు స్థానం ఎక్కడ?
1: Where does it lie, ఆత్మ?
0: ఇది సర్వత్రా ఉండినటువంటిది.
1: It is all pervasive.
0: కనుకనే సర్వత్రా ఉండినటువంటి ఆత్మతత్వం శృతులు హృదయం హృదయం హృదయం అని చెప్తూ వచ్చాయి.
1: This Atma, which is all-encompassing, all-pervasive, is described by Shrutis as Hridayam and Hridayam.
0: Hrut, Daya, anetvantide Hridaya.
1: Hrut plus Daya is Hridayam.
0: Daya anaga, compassion.
1: Daya meant compassion.
0: Ee yokka karuna swaroopamainatvanti yokka tattvamunike Hridayamu ani peru.
1: This which is very embodiment of compassion is called Hridayam.
0: Kanuka nenu anetvantide karunato koodinatvanti swaroopame.
1: So I is the very form of compassion.
0: Oka vidyarthini manu prashninchinappudu,
1: when we question a student,
0: neevevaraiya annappudu,
1: when you ask him who are you,
0: nenu palani palani ramayanu nenu rangayanu antadu.
1: He will say I am ramaya or rangaya.
0: Neevu eppudu vachavu ani prashninchinappudu,
1: when you ask him when did you come,
0: nenu 20th teedi సమ్మర్ కోర్స్ కోసం అని వచ్చాను అంటాడు.
1: He said I came here on 20th to attend the summer course.
0: అయితే ఈ వచ్చినది ఏమిటి?
1: Then what is it that has come here?
0: దేహమే కదా.
1: It's only the body.
0: దేహాన్ని పురస్కరించుకొని కదా నేను 20వ తేదీ వచ్చాను అంటున్నాడు.
1: Basing on this body, the concept of feeling of the body, he said I came here on 20th.
0: ఇక్కడ దేహమే నేనని భావించి నేను 20వ తేదీ వచ్చాను అని జవాబు చెప్తున్నాడు.
1: హియర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సేస్ దట్ హీ కేమ్ హియర్ ఆన్ 20th.
0: రెండవ దినము ఇదే వ్యక్తి,
1: ఆన్ ద నెక్స్ట్ డే ద సేమ్ పర్సన్,
0: నా కడుపు సరిలేదు అంటాడు.
1: హీ సేస్ దట్ మై స్టమక్ ఈజ్ అప్సెట్.
0: మై స్టమక్ అన్నప్పుడు ఈ యొక్క కడుపు నీవు వేరైనటువంటి వాడు కదా.
1: వెన్ హీ సేస్ మై స్టమక్ ఇట్ మెంట్ ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టమక్.
0: ఇది ఏమిటి? నా చెయ్యి.
1: What is this? It's my hand.
0: Idi emiti na tala.
1: What is this? My head.
0: Idi emiti na potta.
1: What is this? My stomach.
0: Idi emiti na kaalu.
1: What is this? My leg.
0: Na hastamu.
1: My hand.
0: Na tala.
1: My head.
0: Na potta.
1: My stomach.
0: Na paadamulu.
1: My legs.
0: Anukunnappudu,
1: when we feel so,
0: neevu veetannitikini vere ainatvanti vaadiga undavalani kada.
1: Naturally you should be different from all these limbs.
0: Idi na tavalu.
1: This is my towel.
0: నాకంటే టవల్ వేరుగా ఉంటుండదు.
1: The towel is different from me.
0: ఈ నా కప్పు.
1: This is my cup.
0: నాకంటే ఈ కప్పు వేరుగా ఉంటుండదు.
1: The cup is different from
0: me. ఈ నా చేరు.
1: This is my chair.
0: చేరు నాకంటే వేరుగా ఉంటుండదు.
1: Chair is separate from me.
0: అయితే నా దేహము, నా పొట్ట, నా హస్తము, నా కాలు, నా మనస్సు అన్నప్పుడు ఇవన్నీ కొన్ని వేరుగా ఉండినటువంటి వాడు నీవు.
1: Then when you say this, my stomach, my leg, my hand, it only meant you are different from all these.
0: ఇక్కడ నీవెవరు?
1: Then who are you?
0: ఈ తత్వాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
1: This we should inquire into carefully.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క వస్తువులకు అన్నింటికీ తాను వేరుగా ఉన్నాడు.
1: He is different from the physical objects.
0: కనుక జగత్ అంతా ప్రపంచకుడును రెండింటితో కూడినటువంటిది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ.
0: ఇది నేను.
1: దిస్ అండ్ ఐ.
0: ఇది అనేటువంటిది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: నేను అనేటువంటిది ద్రష్ట.
1: ఐ ఈస్ ద సీయర్.
0: ఇది టేబుల్.
1: దిస్ ఈస్ ద టేబుల్.
0: ఇది అనేటువంటిది వచ్చిన తర్వాతనే టేబుల్ అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి.
1: ఇట్ ఈస్ దిస్ దట్ కేమ్ ఫస్ట్ దెన్ టేబుల్ కమ్స్ నెక్స్ట్.
0: ఇది ఆడిటోరియం.
1: దిస్ ఈస్ అన్ ఆడిటోరియం.
0: అనగా ఇది అనే తర్వాతనే ఆడిటోరియం అంటారు.
1: వి సే దిస్ ఫస్ట్ అండ్ దెన్ ఆడిటోరియం.
0: ఇది అనేటువంటి పదము లేక
1: without this word
0: ye vastu yokka deenini kudanu nirupinchataku veelu kaadu.
1: No one can prove anything or an object.
0: Auditorium anta auditorium ekkada undi.
1: When we say auditorium, where is it?
0: Ye auditorium?
1: What auditorium?
0: Prashantanilayamlo undinatunte auditorium aa?
1: Is it the auditorium in Prashantanilayam?
0: Lek Anantapuramlo undinatunte auditorium aa?
1: Or the one in Anantapur?
0: Ee auditorium aa?
1: Or is this auditorium?
0: Kaadu kaadu. Idi ఇది ఆడిటోరియం అనగా దీనినే ప్రత్యేకించి నొక్కి చెప్పినట్టుగా ఉంటుంటారు.
1: నాట్ దిస్ వెన్ సే దిస్ ఈస్ ది ఆడిటోరియం, ఇట్ ఇస్ స్పెసిఫైడ్ దేర్.
0: కనుక ఇది అనేటువంటిది జగత్తును నిరూపిస్తూ ఉంటుండాలి.
1: సో దిస్ వర్డ్ దిస్ ప్రూవ్స్ ది యూనివర్స్.
0: ఇది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: నేను అనేటువంటిది ద్రష్ట.
1: ఐ ఈస్ ద సీయర్.
0: కనుక ఈ దృశ్యము దేని వల్ల కలుగుతుండాలి?
1: హౌ డు యూ గెట్ దిస్ సీన్?
0: ద్రష్ట వలననే దృశ్యము కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది సీయర్ సీన్ ఎగ్జిస్ట్.
0: ద్రష్టనే లేకుండా దృశ్యమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో సీయర్, దేర్ ఇస్ నో సీన్.
0: కన్నును చూస్తున్నామని భావిస్తున్నారు.
1: వి ఫీల్ దట్ ఐస్ సీ.
0: కన్నులు దేని ఆధారంతో చూస్తున్నవి?
1: ఆన్ వాట్ బేసిస్ ఐస్ సీ?
0: చూచేది కన్నులు కాదు.
1: నాట్ ది ఐస్ దట్ సీ.
0: దీనికి ఆధారమైనటువంటి ఒక తత్వం వేరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ అనదర్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ది సైట్.
0: వెలిగేది బల్బులు కాదు.
1: Is not the bulbs that illumine.
0: Bulb lo current cheri veligimpu chestundi.
1: There is a current within that illumines.
0: Adhe vidhamgane
1: similarly
0: jagatnanu unnatundi samasta drushyamulu kudanu
1: all scenes in this universe
0: drashta chetane prakatimpabadutunnayi prakashimpabadutunnayi.
1: They are expressed by the seer and manifest by the seer.
0: Kanuka nenu aneetundi tattamu సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Therefore this nature of I is all encompassing.
0: నీ పేరు ఏమిటనగా?
1: When we say what's your name?
0: నా పేరు గోపాలు.
1: You say my name is Gopal.
0: నా తండ్రి పేరు భూపాలు.
1: My father's name Bhupal.
0: నా తాత పేరు నేపాలు.
1: Grandfather's name Nepal.
0: ఈ విధంగా గోపాల్ భూపాల్ నేపాల్ అని చెప్పుకుంటూ కేవలం హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనుకంటే నేను నేనే అనేటువంటి సత్యంలో ఎంత సుఖమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్, ఇఫ్ యూ సే దట్ ఐ, ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక నీ పేరు మొట్టమొదటి పేరు ఐ, నేనే.
1: So your first name is I.
0: Motta modata jagattulo puttinatundi adokkate.
1: In the universe that which is born in the first instance is
0: nenu. Nenu aneetundi bhagavantudiki modata peru.
1: The first name of the Lord is I.
0: Aham brahmasmi. Aham brahma tarvata puttinatundi.
1: It is this aham, the I, that came next to Brahman.
0: Kanaka motta modata puttinatundi nenu.
1: Therefore the first one that is born is I.
0: కనుక భగవంతునికి పేరు నేను అని అర్థం.
1: Therefore the name of God is I.
0: కనుక ప్రతి మానవునికి కూడాను నేను అనేటువంటిది ఈ యొక్క శాశ్వతమైనటువంటి పేరు.
1: Therefore every man has got this permanent name I.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: The creation meant expression of creator God.
0: కనుక సృష్టిలో ఉండేటువంటి యొక్క ప్రతి జీవుని కూడాను ఈశ్వర ప్రతిబింబములే.
1: Therefore all the beings in creation are the reflections of God.
0: ఈశ్వరు యొక్క ప్రకటనను జగత్తునకు వ్యాపింపజేసే నిమిత్తమై స్వరూపించినటువంటి వాడే మానవ మూర్తి.
1: ద మ్యాన్ మేనిఫెస్ట్ ద క్రియేటివిటీ ఆఫ్ ది క్రియేటర్.
0: కనుక మానవుడనగా ఈశ్వర ప్రతిబింబమే.
1: సో మ్యాన్ మెంట్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వము అందులో ఏకత్వం అయినటువంటిది ఐ అనేటువంటిది ఒక్కటే.
1: దేర్ఫోర్ ది యూనిటీ ఆఫ్ ది టూ లైస్ ఇన్ దిస్ ఐ.
0: కనుక నేను అనేటువంటి దానిని ప్రత్యేకంగా మనం విచారించాలి.
1: Therefore we must inquire particularly this I.
0: ఈ నేను అనేటువంటి దానికి భౌతికమైనటువంటి యొక్క వాంఛలు అడ్డు తగిలి ఈ నేను అనేటువంటి యొక్క స్వస్వరూపాన్ని మరపింపచేస్తుండాలి.
1: The physical desires come in the form of an obstacle and that makes us forget the nature of I.
0: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తుండాలి.
1: The clouds that come out of the sun cover the very sun himself.
0: అయితే మనం సూర్యుని చూడాలంటే ఏం చేయాలి?
1: దెన్ వాట్ వీ డూ టు సీ సన్?
0: సూర్యుడు ఉన్నాడు అక్కడ ప్రత్యక్షంగా.
1: దేర్ ఎగ్జిస్ట్ ద సన్,
0: కానీ కనిపించడం లేదు.
1: బట్ హీఈస్ నాట్ అపేరెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఆవరించినటువంటి మేఘము లేదు దీనికి కారణం.
1: బికాస్ హీఈస్ కవర్డ్ బై క్లౌడ్స్.
0: గాలి వీచినప్పుడు,
1: వెన్ ద విండ్ బ్లోస్,
0: మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: వెన్ క్లౌడ్స్ గో అపార్ట్ యు సీ ద సన్.
0: నిమురు తప్పినటువంటి నిప్పు పైన
1: ద ఫైర్ ఈస్ కవర్డ్ బై ది యాష్.
0: నిప్పు కనిపించటం లేదు.
1: Fire is not apparent.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: నిప్పు నుండి పుట్టినటువంటి నిమురే నిప్పును కప్పి ఉంది.
1: ది యాష్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ద వెరీ ఫైర్.
0: కనుక మనం ఏమి చేయాలి నిప్పును చూడాలంటే?
1: సో వాట్ షుడ్ వి డూ టు సీ ఫైర్?
0: నిమురు మూపివేయాలి.
1: యూ షుడ్ బ్లో ఆఫ్ ద యాష్.
0: నిప్పు కనిపిస్తుంది.
1: దెన్ యూ ఫైండ్ ద ఫైర్.
0: అదే విధంగా ఈనాటి మానవుడు,
1: సిమిలర్లీ మ్యాన్ టుడే,
0: అనేక రకములైనటువంటి సాధనలు చేస్తున్నాడు.
1: అండర్గోస్ సెవెరల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనలు ఎన్ని విధములు?
1: వాట్ ఆర్ దీస్ ప్రాక్టీసెస్?
0: నవవిధ సాధనలు.
1: The nine types of paths.
0: Shravanam.

0: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమై చేస్తున్నామని భావిస్తున్నారు.
1: ఆల్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ యాక్సెప్టెడ్ ఓన్లీ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఆత్మ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: చేసే సాధనలు ఆత్మాన్వేషణ కోసం కాదు.
1: All practices are not meant for Atma.
0: Atmanu darshinche nimittamu kaadu.
1: Is not to visualize Atma.
0: Anatmanu veru chese nimittamu sadhana chestunnam.
1: Only to separate out Anatma, that which is different from Atma.
0: Anatmanu veru chesinappudu Atma sahajangane manu undali.
1: When you separate out non-atmic things, Atma exists.
0: Kanuka నిపురును ఊపివేస్తే నిప్పు సహజంగానే ఉంటుండాలి.
1: వెన్ యూ బ్లో ఆఫ్ ది యాష్ యూ ఫైన్ ద ఫైర్.
0: మేఘమును కదిలిపోతే చంద్రుడు సహజంగానే, సూర్యుడు సహజంగానే కనిపిస్తాడు.
1: వెన్ క్లౌడ్స్ మూవ్ అబౌట్ యూ ఫైన్ ద సన్ దేర్.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి ఆత్మనే.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్.
0: ఎక్కడో ఒక చోట ఉండినప్పుడు కదా దీన్ని అన్వేషణ జరపాలి.
1: ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ ఎట్ వన్ ప్లేస్ యూ షుడ్ సర్చ్ ఫర్ ఇట్.
0: కాను సర్వత్రా ఉండినటువంటిది ఆత్మనే.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆత్మ.
0: దానిని దర్శించాలనుకున్నప్పుడు
1: వెన్ యూ వాంట్ టు సీ దాట్
0: కేవలం అనాత్మను దూరం చేయాలి.
1: యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఆఫ్ అవే దట్ నాన్ ఆత్మిక్.
0: అనాత్మ ఆత్మ ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ థింగ్స్ ఆత్మ అండ్ నాన్ ఆత్మ?
0: నిజంగా విచారణ చేస్తే అనాత్మ అనేటువంటిది కూడాను లేదు.
1: వెన్ యూ ఎంక్వైర్ క్లియర్లీ దేర్ ఇస్ నథింగ్ లైక్ అనాత్మ.
0: ఆత్మ యొక్క అభావమే అనాత్మ.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ఈజ్ అనాత్మ.
0: ఇప్పుడు లైట్ వెలుగుతుండాలి.
1: Here the light illumines.
0: మనకు చీకటి కనిపించడం లేదు.
1: వీ డోంట్ సీ ఎనీ డార్క్నెస్.
0: ఆ లైట్ ఆఫ్ చేసినప్పుడు
1: వెన్ యూ పుట్ ఆఫ్ ద లైట్
0: కానీ చీకటి ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ డార్క్.
0: ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ది డార్క్నెస్?
0: ఎక్కడి నుండి లేదు.
1: ఇట్ ఇస్ నాట్ సెపరేట్.
0: లైట్ లేకపోవటం వల్ల చీకటి కనిపిస్తుండాలి.
1: ది అబ్సెన్స్ ఆఫ్ లైట్ లెడ్ టు డార్క్నెస్.
0: లైట్ వస్తే చీకటి కనిపించింది.
1: వెన్ దేర్ ఇస్ లైట్ యూ డోంట్ ఫైండ్ డార్క్నెస్.
0: కనుక లైట్ యొక్క అభావమే చీకటి.
1: దేర్ ఫర్ ది మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ఆఫ్ ది లైట్ ఇస్ డార్క్.
0: ఆత్మ యొక్క అభావమే అనాత్మ.
1: ది మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ఆఫ్ ఆత్మ ఇస్ అనాత్మ.
0: ఆత్మ దృష్టి లేనంత వరకు కూడాను అనాత్మ భావాన్ని మనము సత్యంగా విశ్వసిస్తుంటాం.
1: సో లాంగ్ యూ డోంట్ ఎయిమ్ ఎట్ ఆత్మ యు ఆర్ ఇన్ అనాత్మ.
0: కనుక ఆత్మ దృష్టి వచ్చినప్పుడు అనాత్మ సహజంగా కూడాను అదృష్టమైపోతుంది.
1: నేచురల్లీ వెన్ యూ హ్యావ్ దట్ విజన్ టువర్డ్స్ ఆత్మ ది అనాత్మ.
0: సూర్యుడు ప్రకాశించేంత వరకు చంద్రుడితో మనకు ఏమాత్రమూ పని లేదు.
1: సో లాంగ్ సన్ షైన్స్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద మూన్.
0: సూర్యుడు లేనప్పుడే
1: వెన్ దేర్ ఇస్ నో సన్
0: చంద్రప్రకాశమే గొప్ప ప్రకాశంగా మనం అనుభవిస్తాం.
1: The moonlight we enjoy it well.
0: కాబట్టి సూర్యప్రకాశం అనేటువంటిదే ఆత్మ.
1: Like that, the sunlight is Atma.
0: ఈ ఆత్మ దృష్టిని మనం కోల్పోవటం చేతనే
1: because we lost this atmic vision
0: anatma ainaatvanti yokka manasu tattvame manaku pradhanamaina lakshyamlo chanduduga bhavistunnamu.
1: We consider this moon the anatma bhava, the feelings of anatma, non atma.
0: Kalukani chandrama manaso jatah.
1: Therefore it is said the moon is the presiding deity of the mind.
0: Meenati manavudu
1: man today
0: deedipinga prakashincheatvanti suryuni vismarinchi
1: forgetting the sun in all effulgence.
0: ఆ సూర్యుని ప్రకాశ ప్రతిబింబమైనటువంటి ఒక చంద్రుణ్ణి ఆధారం చేసుకుని
1: హీ రిలైజ్ ఆన్ ద మూన్ హూ ఇస్ మియర్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్.
0: సత్య నిత్యమని విశ్వసించి
1: హీ కన్సిడర్స్ దిస్ పర్మనెంట్.
0: మానవత్వం యొక్క దీనిని వ్యర్థం చేసుకుంటున్నాం.
1: హీ ఇస్ మేకింగ్ హిస్ లైఫ్ వేస్ట్.
0: కనుక ఈనాడు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను
1: so all practices that we undertake
0: manasutone chestunnaru.
1: We do them with the mind.
0: ఇదే పెద్ద పొరపాటు.
1: It's a very big mistake.
0: ఏ సాధన చేసినా మనస్తో మనం సాధన చేయకూడదు.
1: Whatever practice you may do, you should never do
0: chaala viruddhamainatti margamu.
1: It is a contrary procedure.
0: Anadi kaalam nundi kudanu ee sampradayamunu manamu kevalam gruddiga anusaristu mana yokka ashantiki manamu bari ayipothunnam.
1: Since ancient times we follow these paths blindly and subject ourselves to restlessness.
0: Manasuto sadhana cheyakoodadu.
1: We should never undertake practice with the mind.
0: Manasu oka pedda donga.
1: Mind is a big thief.
0: Ee donga enaatikainnu tarantaalu pattinchadu.
1: The thief would never trace out himself.
0: Kanuka ee manasu aneetundi donga,
1: this mind who is the thief,
0: atma aneetundi danini gurtinchakunda
1: without realizing atma
0: migilinaatundi vishayamunu gurtimpa cheyadaniki taginaatundi krushi chestuntadi.
1: He makes all efforts to make other things known and recognized.
0: Anaga surya pratibimbam vaste chandrunni evaru lekka cheyaru kada.
1: It only meant when there is sunlight nobody bothers about the moon.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి దొంగ
1: దేర్ ఫోర్ ది మైండ్ విచ్
0: ఆత్మకు చాలా మరుగుగా సంచరిస్తూ ఉంటుంటారు.
1: ఇట్ మూవ్స్ అబౌట్ బిహైండ్ ఆత్మ.
0: సమస్తము మాయతో కూడినటువంటి యొక్క జగత్తును ఆకర్షింపజేస్తుంది.
1: ఇట్ అట్రాక్ట్స్ ది ఎంటైర్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూషన్.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి దాని వల్ల మనం సాధన చేస్తే మనము కూడాను ఈ యొక్క అంధకారంలో బంధింపబడతాం.
1: Therefore, we enter into the practice of the mind, we are also bonded here in
0: the darshistmo manasu anetundi akkada undadu.
1: The moment you have the vision of atma, there is no mind.
0: Manasu lenappudu manonigraham inkenduku?
1: When there is no mind, what else you find?
0: Kalaka manonigraham anetundi chaala balahinata.
1: The mind control is weakness.
0: ఆత్మ దర్శనం చేత మనసు సహజంగానే నిగ్రహింపబడిపోతుంది.
1: విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ద మైండ్ గెట్స్ కంట్రోల్డ్ ఆటోమేటికలీ.
0: సూర్య ప్రకాశంలో చంద్రుడి కాంతి కేవలం అందులో లయమైపోతుంది.
1: ఇన్ సన్ లైట్ ద మూన్ లైట్ మర్జెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: మనం పొందవలసినది,
1: వాట్ వీ హావ్ టు అక్వైర్,
0: మనం అనుభవించవలసినది,
1: వాట్ దట్ వీ షుడ్ ఎక్స్‌పీరియన్స్,
0: ఆత్మానందముని
1: ఈజ్ ఓన్లీ ద బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మనో ఆనందము, బుద్ధి ఆనందము, దేహానందము, విషయానందము ఇలాంటి ఆనందములు కాదు.
1: నాట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద మైండ్, నాట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, నాట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద బాడీ.
0: ఈ ఆనందములు అన్ని కూడాను క్షణభంగురాలు.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ మొమెంటరీ.
0: ఈ ఆనందము మానవులకు శాశ్వతమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని, సత్యత్వాన్ని అందింపలేదు.
1: దిస్ హ్యాపీనెస్ డజంట్ కన్ఫర్ ద స్టెబిలిటీ ఆర్ ట్రూత్.
0: కనుక మానవుడు అనేక విధములైనటువంటి యొక్క మనస్సును అనుసరించి, మనసు యొక్క సందేశములను పురస్కరించుకుని, మనసు యొక్క ఆజ్ఞానుసారంగా భౌతికమైనటువంటి సాధనలు ఎందే తన యొక్క జీవితాన్ని లగ్నం చేస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్, ఫాలోస్ కమాండ్స్ ఆఫ్ ది మైండ్ అండ్ యాక్ట్స్ అకార్డింగ్ టు ఇట్స్ విమ్స్ అండ్ వేగరేజ్.
0: కనుక మొట్టమొదట నేను అనేటువంటి యొక్క ఈ తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ఐ.
0: ఈ నేను ఎక్కడి నుంచి వచ్చిందని దాన్ని చక్కగా మనం విచారణ చేస్తూ దాని మార్గాన్ని అనుసరిస్తూ పోతే అది స్ట్రైట్ గా ఆత్మ దగ్గరికి తీసుకుని పోతుంది.
1: వెన్ యూ ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ ఐ ఒరిజినేటెడ్, యూ విల్ అల్టిమేట్లీ ల్యాండ్ అప్ ఇన్ ఆత్మ.
0: కనుక దీనికి ఒక చిన్న ఉదాహరణ భాగవతం నందు.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ భాగవత.
0: కృష్ణుడు గోపికల ఇండ్లకులో ప్రవేశించి,
1: కృష్ణ ఎంటర్డ్ ఇన్ టు గోపికాస్ హౌసెస్,
0: వారి ఇంటిలోని పాడు పెరుగులంతా కూడా క్రింద పోసి,
1: హి జస్ట్ పోర్ డౌన్ ఆల్ ద మిల్క్ అండ్ కర్డ్స్ దేర్,
0: అనేక విధములుగా వారికి తొందరను కల్పించి,
1: హీ వాస్ ద కాజ్ ఆఫ్ యాంగ్జైటీ టు దెం.
0: ఏదో ఉండటం కృష్ణుని యొక్క లీల.
1: ఇట్ వాస్ ఆల్ ది విల్ ఆఫ్ కృష్ణ.
0: దీని ఎందుకు అంతరార్థములు లేకపోలేదు.
1: దేర్ సర్టన్లీ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్.
0: ప్రతి సంకల్పమునందు కూడా ఒక కారణం లేని కార్యం జరగదు.
1: There is will which is responsible for the cause and effect.
0: ఈ విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతున్నప్పుడు గోపికలందరూ కూడాను ఎట్టైనా ఈ కృష్ణుని పట్టాలి అని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: When Krishna was mischievous, all Gopikas decided to trap him finally.
0: ఇతను పక్కా దొంగ.
1: Is a big thief.
0: ఈ దొంగను పట్టాలంటే ఏం చెయ్యాలి?
1: How to catch him?
0: అని ఒక గోపిక చెప్పింది. అతన్ని ప్రార్థించడమే అతన్ని పట్టడం చదివేటువంటి సులభమైన మార్గం అని.
1: వన్ గోపిక సెడ్ ది ఈజీ పాత్ టు క్యాచ్ కృష్ణ ఇస్ టు ప్రే హిమ్.
0: ప్రార్థన చేశారు.
1: దే ప్రేడ్.
0: నిను గనుగొన్న గల్లమా కృష్ణ, నిను గనుగొన్న గల్లమా
1: కృష్ణ, కెన్ వి రికగ్నైజ్ యూ, కెన్ వి ఐడెంటిఫై యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యుర్ స్మాలర్ దాన్ ది మైక్రోకాజం, యుర్ లార్జర్ దాన్ ది మాక్రోకాజం.
0: 84 లక్ష జీవముల అనయంబున నడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదువట. నిను గనుగొన్న గల్లమా కృష్ణ, నిను గనుగొన్న గల్లమా.
1: యు ఆర్ ది ఇండ్వెల్లర్ ఇన్ ఆల్ ది 84 లక్ష ఆఫ్ స్పీషీస్. యు ఆర్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద వుడ్ టు ది ఎంటైర్ కాస్మాస్. కెన్ వి ఐడెంటిఫై యూ, కెన్ వి రికగ్నైజ్ యూ.
0: మగు దొంగలలో గజ దొంగవు, నిను గనుగొన్న గల్లమా.
1: అమంగ్ థీవ్స్ యు ఆర్ నంబర్ వన్ మాస్టర్ థీఫ్, కెన్ వి రికగ్నైజ్ యూ.
0: ఈ ప్రార్థన చేసేటప్పటికి రెండవ రోజు అతని చిక్కిపోవడానికి తగినటువంటి ఉపాయమును గోపికలకు చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: Because of that prayer, Krishna has shown a path to arrest him.
0: పాలను కింద పోసి,
1: they poured down the milk.
0: ఆ పాలలో తన పాదములను చక్కగా తడిపి,
1: he made his feet wet.
0: గోపికలు వచ్చేటప్పటికు పరిగెత్తిపోయాడు.
1: When Gopikas came, he started running from there.
0: అప్పుడు గోపికలు దేనిని ఆధారం చేసుకుని కృష్ణుని పట్టారు?
1: Then what was the basis for Gopika?
0: పాదపు యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుని పట్టేశారు.
1: The Gopikas proceeded along the footprints of Krishna.
0: పాదమును ఆశ్రయించినప్పుడే పరమాత్ముడు మనకు దక్కుతాడు అనేటువంటి సత్యాన్ని భాగవతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: భాగవత టాట్ క్లియర్లీ, వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద ఫీచ్ యూ కెన్ సర్టన్లీ అక్వైర్ గాడ్.
0: నేను అనేటువంటి యొక్క స్వరూపాన్ని మనము సత్య స్వరూపాన్ని చక్కగా విశ్వసించి
1: we have to believe clearly this
0: dini adharam cheskoni poyinappudu
1: when we proceed along this
0: sarvamu nenu enti tattamu artham avutundi.
1: You will certainly understand everything is this I only,
0: adi aham brahmasmi,
1: that is aham brahmasmi, I am the brahma.
0: Mani cheppavachunu,
1: some others may say
0: aham brahmasmi ani sadhana chesthe chala ani.
1: Is it enough if we practice declaring I am brahma, aham brahmasmi?
0: Manchidi aham brahmasmi ni sadhana cheyavachu.
1: It's good, you can certainly practice that way. I am Brahman.
0: Aithe nene Brahman annapudu ee nenu aneetundi okati untundade ikkada.
1: Then when you say I am Brahman, there is this I. Ee
0: nenu evaru?
1: Then who is this I?
0: Motta motta nenu telusko.
1: First you should know I. Tarvata
0: Brahma telisipothundi.
1: Then you will understand Brahma.
0: Ante kaakunda tvameva mata cha pita tvameva tvameva bandhuscha sakatvameva tvameva vidya dravidam tvameva tvameva sarvam mama deva deva. భగవంతుడే నాకు తండ్రి, భగవంతుడే నా తల్లి, భగవంతుడే నా మిత్రుడు, భగవంతుడే నా బంధువు అని ఈ విధంగా మనం అనేక రకములుగా అతన్ని ఈ రకమైనటువంటి భావంతో మనము కట్టివేయటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ టు లిమిట్ గాడ్ బై డిక్లేరింగ్ గాడ్ ఇస్ మై ఫాదర్, గాడ్ ఇస్ మై మదర్, గాడ్ ఇస్ మై ఫ్రెండ్, గాడ్ ఇస్ మై రిలేషన్.
0: ఇది తిరిగి ప్రాపంచికమైనటువంటి సంబంధంతో బంధింపబడుతుంది.
1: It is also takes you a kind of binding, worldly binding.
0: Enduki ee vidhanga kuda neeve na tandri, neeve na talli, neeve na sam, ee vidhamainatundi vanta kevalam neeku pratyekanga ayipothunnadu bhagavantudu.
1: So when you say you are my father, you are my mother, it means God is a father.
0: Father son kaadu, son father kaadu.
1: Son can never be father, not father the son.
0: కనుక ఒకరికొకరి విభాగమే ఉంటుండాలి, కానీ విభజించే ఉంటుండాలి.
1: సో ఈచ్ వన్ ఇస్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక ఈ యొక్క భావమును మనం విసర్జించి
1: దేర్ఫోర్ వీ షుడ్ లీవ్ సచ్ ఫీలింగ్.
0: నీవే నేను, నేనే నీవు అనేటువంటి ఏకభావంతో ఉండినప్పుడు ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: వెన్ యూ హావ్ వన్ ఫీలింగ్ యూ ఆర్ ఐ ఆమ్ యూ, దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దిస్.
0: కనుక నీ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏకత్వంగా భావించాలి, కానీ అనేకత్వంగా విభజించరాదు.
1: దేర్ఫోర్ డివినిటీ ఇన్ ది హ్యుమానిటీ ఇస్ జస్ట్ వన్ బట్ ఈస్ నాట్ మెనీ.
0: ఈ జగత్తునందు కల్పించేటువంటి రూపనామములన్నీ కూడాను కల్పితములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఈ కల్పితమైనటువంటి రూపనామములన్నీ కూడాను కల్పితంతోనే అంతర్ధానమైపోతాయి.
1: ఆల్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైనల్లీ డిసపియర్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ క్యాసల్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ఇదంతా కేవలం కల్పితములే.
1: ఆల్ థింగ్స్ ఆర్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
0: ఈ కల్పితములు నీవు సత్యంగా భావించి
1: యు కన్సిడర్ దిస్ ట్రూత్,
0: సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్,
0: నీవు సాధించేది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు అక్వైర్?
0: ధ్యానం చేస్తున్నాను.
1: యు మెడిటేట్.
0: ఇది ఒక స్టంటే.
1: దిస్ ఇస్ ఆల్సో స్టంట్.
0: ధ్యానం దేని నుంచి చేస్తున్నావు? ధ్యానం
1: వాట్ ఈస్ దట్ యు మెడిటేట్?
0: ధ్యానం అనేటువంటిది
1: ద మెడిటేషన్
0: ధ్యేయము. ధ్యానము చేసేటువంటి వ్యక్తి ఇరువురు ఒక్కటైనప్పుడు ఇంకా ధ్యానం ఎందుకు?
1: The one that meditates and the other one meditated upon, when both are one, why should you do it?
0: చేయించుకునేటువంటి యొక్క శక్తి రెండు ఏకమైనప్పుడు చేసే పని మనకెందుకు ఇంకా?
1: The one that meditates and the other one meditated upon are one, what is that you do?
0: నిన్ను నువ్వు ఎక్కడైనా వెతుకోవడానికి ప్రయత్నిస్తావా?
1: Do you make an effort to search your own self?
0: కనుక నీవే అది అయి ఉండగా నీవు నిన్ను ఎత్తుకోవడానికి ఎక్కడ పోవడం?
1: వెన్ యూ ఆర్ దట్ వై షుడ్ యూ సర్చ్ ఎనీవే?
0: తనను తాను వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఈజ్ రియలీ ఫూలిష్ వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరైనా అయ్యా నేను ఎక్కడ ఉన్నానని ప్రశ్నిస్తే ఏం బుద్ధి లేనటువంటి వాడా మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ కామంటారు.
1: If anyone says, where am I? The other people say, you seem to be a foolish one, find a place in mental hospital.
0: Dhyanam aneetvantidi kudanu oka vidhamainte tanam taanu mosam chesukotame.
1: Meditation is also self deceit.
0: Kanuka ee rakamainte anavasaramainte krutrimainte margamunu praveshinche danikante anninti endukudanu direct ga nenu nene daivam nene daivam nene ee rakamainte oka tattvaniki vaste ఎంత సులభంగా దివ్యత్వాన్ని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొసీడింగ్ ఇన్ దిస్ అన్నెసరీ ఆర్టిఫిషియల్ పాత్స్, ఇఫ్ వి డెవలప్ ది ఫీలింగ్ ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్, ఇట్స్ ఈజీ.
0: ఈ భావము కృత్రిమమైన రీతిగా మనం ఉచ్చరించకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ అటర్ దిస్ ఫీలింగ్ ఆర్టిఫిషియలీ.
0: హృదయ స్థాయి నుంచి రావాలి. సత్యం ఎరిగి ప్రవర్తించాలి.
1: వీ షుడ్ రియలైజ్ ది ట్రూత్ అండ్ ఎక్స్ప్రెస్ హోల్ హార్టెడ్లీ.
0: దైవం ప్రత్యేకంగా లేడు అనేటువంటి అనుభూతిని ఆధారం చేసుకుని మనం ఉచ్చరించాలి.
1: వీ షుడ్ బేస్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ.
0: చెప్పాడు కదా అని నేనే దైవం అంటే ఇది కేవలం ఒక మూర్ఖంగా పోతుంది.
1: But if you say, because Swami said, if you declare, I am God, it is foolishness.
0: ఎవరో ఒక వ్యక్తికి,
1: an individual,
0: ఒక ప్రాకృతమైనటువంటి గురువు,
1: a worldly teacher,
0: ఉపదేశం చేశాడట,
1: taught him a lesson.
0: ఏమిటని, శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అని ఈ శివుని యొక్క తత్వాన్ని నీ ఉచ్చరించమన్నాడట.
1: He gave him this lesson, శివోహం, I am Shiva.
0: అయితే అతను కూడా అదే రీతిగా శివోహం శివోహం శివోహం కేవలం చిలుక పలుకుల వలె ఉచ్చరిస్తూ ఉన్నాడు.
1: స్టార్టెడ్ రిపీటింగ్ లైక్ ఎ పారట్, ఐఎమ్ శివ, శివోహం.
0: ఒక మిత్రుడు అతనికి వచ్చాడు, కలిశాడు.
1: ఎ ఫ్రెండ్ కేమ్ దేర్.
0: ఏమిటయ్యా నీ ఉచ్చరించేటువంటిది అని.
1: హి ఆస్క్డ్ హిమ్, వాట్ ఈస్ దట్ యు రిపీట్.
0: శివోహం శివోహం అని ఉచ్చరిస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్, ఐఎమ్ రిపీటింగ్ శివోహం శివోహం.
0: ఈ శివోహం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: హి ఆస్క్డ్ హిమ్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం.
0: శివోహం, ఆ శివుడు నేనే, ఆ శివుడు నేనే, ఆ శివుడు నేనే అని దీని అర్థం అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మెంట్ ఐఎమ్ శివ, ఐఎమ్ దట్ శివ.
0: సరే మంచిదే, అయితే నీవు శివుడు అయినప్పుడు పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ సెడ్, ఇట్స్ ఓకే యు ఆర్ శివ, దెన్ వాట్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ పార్వతి.
0: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
1: ఇస్ ఇట్ ది గ్రేట్ సిన్, ఎ సిన్ ఇండీడ్.
0: నిజంగా నేనే శివుడు అనుకున్నప్పుడు ఇంకా పార్వతి లేదు.
1: ట్రూలీ స్పీకింగ్, వెన్ యూ ఆర్ శివ, దేర్ ఇస్ నో పార్వతి.
0: సర్వము తానే.
1: He is everything.
0: ఇంకా నేను అపరాధం అని చెప్పుకోవడంలో ఉన్నటువంటి అజ్ఞానం కదా.
1: దెన్ ఇస్ నాట్ ఇగ్నోరెన్స్ వెన్ యూ సే ఇట్స్ ఎ సిన్.
0: ఇది కృత్రిమమైనటువంటి యొక్క ఫలితము.
1: దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ రిజల్ట్.
0: కనుకనే మనం ఆ విధంగా నేనే దైవం అనే మాత్రం భావించరాదు. చక్కగా విచారణ చేసి,
1: therefore we should not say I am God, we should
0: పరిశోధన సలిపి,
1: we should investigate,
0: పరిశీలించి,
1: we should experience,
0: ఆ పరతత్వాన్ని నీవు అర్థం చేసుకోవాలి.
1: Then only you can understand the true spirituality.
0: అయితే ఇది సత్యమైనప్పటికీ సత్యానికి కూడా కొంత హద్దు ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్.
0: కారణమేమనగా నీవు ప్రకృతి యందు జీవిస్తున్నావు.
1: బికాజ్ యూఆర్ లివింగ్ ఇన్ నేచర్.
0: ప్రాకృతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు.
1: యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ నేచురల్ లైఫ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి జీవితంలో పరతత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని అనుభవించడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ విత్ ది స్పిరిచువాలిటీ ఈజ్ ఎ డిఫికల్ట్ వన్.
0: కనుక క్రమక్రమేణా కూడా దీనిని ఒక సాధన రూపకంగా తీసుకుని
1: gradually you should enter into practice.
0: ఆ సత్యములో నీవు ప్రవేశించాలి.
1: యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ద ట్రూత్.
0: కనుక మీరు ఈ భౌతికమైనటువంటి యొక్క విషయాల్ని ఆధారం చేసుకోకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ రిలై ఆన్ దీస్ ఫిజికల్ ప్రూఫ్స్.
0: మానవత్వంలో రెండు తత్వములు ఉంటున్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దెర్ ఆర్ టూ.
0: ఇది ఒకటి ఏమిటంటే ఆత్మ.
1: వన్ ఈజ్ ఆత్మ.
0: రెండవది అనాత్మ అన్న.
1: ద సెకండ్ వన్ ఈజ్ నాన్ ఆత్మ.
0: దీనిని ఒకటి శరీరము,
1: వన్ ఈజ్ ద బాడీ,
0: ఒకటి శరీరి.
1: The other one is Shari.
0: One is Kshetramu.
1: One is Kshetra field.
0: Rendavadi Kshetragnyudu.
1: The second one is Kshetragnya, the Nova.
0: Kanuka okati yokka isurudu rai untuntachudu. Avale okati sthiramu, okati charamu.
1: In a mortar there are two. One is movable, other is immovable.
0: Kanuka ee rendenti endukudanu rendunu cherinappude ee yokka karyasiddhini manam pondagalamu.
1: With these two things only there is fulfillment.
0: దేహాన్ని ఒక యంత్రముగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఒక పనిముట్టుగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: లేక ఒక కణముగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అప్పుడే తద్వారా ఈ దేహభ్రాంతిని క్రమక్రమేణ మరుగు చేసుకోవచ్చు.
1: విత్ దట్ ఓన్లీ విల్ బి అవే ఫ్రమ్ బాడీ ఫీలింగ్.
0: ఈనాటి మానవుడంతా కూడాను,
1: టుడే ఆల్ హ్యూమన్ బీయింగ్,
0: దేహ సంబంధమైనటువంటి దానిని అంతా కూడా పెంచుకుని పోతున్నాడు.
1: దే డెవలప్ ది బాడీ ఫీలింగ్ ఓన్లీ మోర్ అండ్ మోర్.
0: ఈ మమత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్,
0: ఈ యొక్క అభిమానం చేతనే,
1: బికాస్ ఆఫ్ దిస్ ప్యాషన్,
0: ఈ అహం తత్వం అభివృద్ధి అవుతుండాలి.
1: దిస్ అహం, దిస్ ఐ డెవలప్.
0: అహం తత్వం అభివృద్ధి కావడం చేతనే,
1: యాజ్ ఇట్ డెవలప్స్,
0: ఆత్మతత్వం క్షీణించిపోతుండాలి.
1: ఆత్మిక్ నేచర్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: అలా అది క్షీణించేటువంటిది కాదు,
1: మీనింగ్
0: మరుగుపడిపోతుంటుండాలి.
1: మీనింగ్ ఇట్ డజంట్ డిక్లైన్, ఇట్ ఈస్ హిడెన్.
0: కనుక దేహతత్వాన్ని మనం క్రమక్రమేణా కూడాను కొంతవరకు కూడాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ టు సర్టన్ ఎక్స్టెంట్ వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద బాడీ.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను నేను అనేటువంటి ఒక తత్వమే.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్, దట్ ఇస్ ఐ.
0: భగవంతుని పేరు రాముడు కృష్ణుడు ఇవన్నీ కల్పితంగా కల్పించినటువంటి పేర్లు.
1: God's names are Rama and Krishna, that we have put them so.
0: ఈ పుట్టినటువంటిది కూడాను కల్పితములే.
1: Those that are given are also artificial.
0: పుట్టటం, కల్పటం, కల్పటం,
1: The birth and then the name.
0: పేరు పెట్టడం కల్పితం.
1: The christening is also artificial.
0: జీవితం అంతా కల్పితమే.
1: The entire life is artificial.
0: కానీ ఈ కల్పితమైనటువంటి జీవితం లోపల
1: in this artificial life
0: అకల్పితమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: There is that ఆత్మ which is truth and permanent.
0: దానిని మనం ఆధారం చేసుకోవాలి.
1: That should be the basis.
0: అప్పుడే మనకు నిజతత్వం అర్థమవుతుంది.
1: Then only we will understand true nature.
0: మనం ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ
1: we may go through texts.
0: ఎన్ని విధమైనటువంటి బోధనలు విన్నప్పటికీ
1: we may listen to many teachings.
0: ఇవన్నీ కూడా కేవలము ఆచరణలో పెట్టినటువంటి అనుభూతులుగా ఉంటాయి.
1: They are all the experiences which we don't practice.
0: మధురమైన పదార్థములైనటువంటి జిలేబీ గులాబ్ జామ్ లాడు ఇలాంటి వాటినంతా మనం గ్రంథమూలకంగా చదవటం చేత మనకు ఏమి అనుభూతి వస్తుండాలి.
1: By just reading certain delicious sweets like laddu, gulab jam, what an experience you have.
0: Adiye manam tattalo pettukoni bhujinchinappudu dani madhuryamu manaku spashtanga artham avutundi.
1: On the other hand, when you put these sweets in a plate and consume, you will enjoy the sweetness.
0: Kalaka nee anubhavamlo teeskunna raavatamlo undinatvanti okka aanandamunaku kevalamu artificial ga neevu bodhinchi leka uchcharinchi పఠించి అనుభవించేటువంటి ఆనందములకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్లిస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద బ్లిస్ బై మియర్లీ అటరింగ్ అండ్ గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుక మొట్టమొదట మనం ఆచరణలో ఉండేటువంటి దానిని అనుభూతికి తెప్పించుకోవాలి.
1: దేర్ ఫర్ ఫస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఈ విశ్వాసాన్ని కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: దిస్ ఫెయిత్ ఆల్సో వీ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: విద్యార్థులారా, మీకు అనేక గ్రంథాలు చదువుతున్నారు.
1: స్టూడెంట్స్, యూ గో త్రూ మెనీ టెక్స్ట్.
0: ఈ చదివినవన్నీ మీరు రాస్తున్నారు.
1: What all that you read, you write.
0: ఈ రాత వల్ల మీరు పాస్ అయిపోతున్నారు.
1: Because you write, you get through the exam.
0: కానీ దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Then what is the result finally?
0: ఏదో ఒక ఉద్యోగం లభించవచ్చు.
1: You may get a job.
0: కానీ ఆ లభించినటువంటి ఉద్యోగములకు నీవు చదివిన చదువులకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: However, the job you get finally and the education you received have no relation.
0: చదివినది వేరు.
1: You study something.
0: చేసినది వేరు.
1: The job is different.
0: అయినప్పుడు అందులో నీకు సంతృప్తే ఉండదు.
1: There you will never have satisfaction.
0: కనుక నీ జీవితమంతా కూడాను అసంతృప్తితోనే అంత్యమైపోతుండాలి.
1: Therefore, the entire life is spent in dissatisfaction.
0: చదివినది చేసినది ఒకటి కావాలి.
1: That which is studied, that what is done.
0: చెప్పినది చదివినది చేసినది మరొకటి కావాలి.
1: What is studied, what is done should be.
0: చదివినది చేసినది ద్వైతము.
1: That which is studied and done.
0: చదివినది చెప్పినది చేసినది అద్వైతము.
1: Therefore, Advaita non-duality is that which is uttered, which is studied and
0: done.
1: When there is unity among these three, we will be true human beings.
0: Adiye, the proper study of mankind is man. Thoughts, words and action.
1: That is the unity, harmony between the thought, word and action.
0: ఈనాడు అట్టి ఏకత్వం అనేటువంటిది నూటికి ఒక్కరేంది వంద అయినా కూడా కనిపించడం లేదు.
1: Today, not even one in a hundred are present who observe this harmony.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఏ ఒక్కరైనా కూడాను
1: అట్లీస్ట్ వన్
0: ఇలాంటి నిజతత్వాన్ని గుర్తించి
1: దోస్ దట్ రియలైజ్
0: దాన్ని ఆచరించకపోయినప్పటికీ దానిని మనసులో స్మరించినప్పుడు ఎంతో దీని యొక్క ఫలితం మనకు లభ్యమవుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ది డోంట్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ బెటర్ దే కంటెంప్లేట్ ఆన్ దీస్ థాట్స్.
0: కనుక
1: సో
0: మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సేక్రెడ్ ఈస్ హ్యూమన్ లైఫ్.
0: మన జీవితం అనేటువంటిది కాకుల వలె సంవత్సరం బ్రతికేదానికంటే హంసల వలె కొన్ని క్షణములు మనం జీవించినా కూడా చాలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లీడింగ్ ద హ్యూమన్ లైఫ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లైక్ ఎ క్రో, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ వి లీడ్ ద లైఫ్ లైక్ ఎ స్వాన్.
0: చంచలత్వం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నన్ కెన్ డిసైడ్ ద వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్.
0: కనుక ఈ మనస్సునే మనం ఆధారం చేసుకుని పోతున్నాం.
1: బట్ వీ ప్రొసీడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది మైండ్.
0: జపం చేసేది మనసు వల్ల.
1: We do japa with the
0: mind. Jnanam chesedi manasu valla.
1: We meditate with the mind.
0: Bhajan chesedi manasu valla.
1: We do everything with the mind.
0: Anni manasthone chestunnam.
1: Everything is done with the mind.
0: Dongana prakkalo pettukoni enni rakamainatundi manu savallu abhiruddhi chesukunna gaani eppo oka toori ee donga deenni aparistadu.
1: Keeping the thief on one hand and all the important possessions on the other, you are bound to lose.
0: Kanaka viluvainatundi vanni kuda manam daggara pettukoni
1: keeping valuables with you.
0: Deenni aparinchetundi vaaniki appa cheppinappudu
1: if you just catch hold of the one
0: విలువైనటువంటి మనకి ఎట్లా దక్కుతాయి?
1: Then how do you expect them to preserve?
0: కనుక దైవత్వంతో కూడినటువంటి యొక్క సద్భావములు సత్చింతలు సదాలోచనలు అంతా కూడా దీనికి విరుద్ధమైనటువంటి వాడు మైండ్.
1: ద మైండ్ ఈస్ అగెన్స్ట్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ థాట్స్.
0: వాడు ఏనాడైనా కూడా వీటిని ఆపహరించి మనం అశాంతికి గురి చేస్తాడు.
1: వన్ డే ఆర్ అదర్ హీ ఈస్ షూర్ టు స్టీల్ దీస్ గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్.
0: కనుక మనస్సు కల్పితము.
1: మైండ్ ఈస్ క్రియేటెడ్ వన్.
0: కనుక ఈ మనస్సుతో మనం ఏమాత్రము చేయకూడదు.
1: With this mind we should never do that.
0: మనసు తోచినట్టంతా కూడా మనం ప్రవర్తించకూడదు.
1: We should not conduct ourselves as per
0: మనసు ఆధీనముగా చేయు మానవుండు.
1: The man who has mind control,
0: పశువు కంటే నిహీనమై పతనమగును.
1: If he has no control over the mind, he is worse than an animal.
0: మనసుకి ఏమైనా ఒక సంకల్పం వచ్చినా,
1: when there is a thought in the mind,
0: తక్షణమే మీరు దాన్ని క్రియారూపంలో ప్రవేశపెట్టకండి.
1: You should never translate into action.
0: కొంతవరకు బుద్ధితో సంప్రదించండి.
1: You also consult intellect.
0: ఆ బుద్ధి యొక్క విచారణ తీసుకున్న తర్వాత
1: when you take discrimination
0: నీవు అందులో ప్రవేశించవచ్చు.
1: Then you can act.
0: ఏది తోచినప్పటికీ is it right or wrong? Is it good or bad? అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
1: Whatever thought that comes, you should question whether it's good or bad, is it right or wrong.
0: అప్పుడు ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు కొంచెం సమయం చిక్కుతుంది.
1: When you put a such question, you'll have some time to gain.
0: ఈ సమయం లోపల ఈ ఆవేశము ఆవేదన కొంత అణిగిపోతుంది.
1: Within that time short duration, all the anxiety would subside.
0: కేవలం సంకల్పం వచ్చిన తక్షణమే కార్యరూపంలో మనం ప్రవేశించకూడదు.
1: The moment thought originates, you should never act immediately.
0: ఈ రకమైనటువంటి ఒక్కొక్క మెట్టు ద్వారా మనము పై మెట్టుకు చేరాలి.
1: You should reach higher and higher, slowly, step by step.
0: కనుక విద్యార్థులు లేత వయస్సు కలగవారు.
1: So students are in a tender age.
0: ఈ వయస్సు లోపల అనేక విధమైనటువంటి యొక్క సంకల్ప వికల్పాలంతా కూడా సంభవిస్తుంటాయి.
1: In this tender age, you are bound to have so many thoughts.
0: కనుక ఈ సంకల్పాలన్నింటినీ కూడా చక్కగా విచారణ చేసి ప్రవేశపెట్టుకోవాలి.
1: You should discriminate these thoughts very clearly.
0: ఈ విచారణ చేసినప్పుడే
1: when you inquire clearly,
0: నిజమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then you will understand the exact
0: విచారణ చేయకుండా
1: if you don't inquire,
0: తోచినట్టుగా మనం పోతూ ఉంటుంటే
1: if you act according to whim,
0: ఈ పవిత్రమైనటువంటి మాణిక్యం వంటి ఈ యొక్క మానవత్వాన్ని కూడా మసిబొగ్గులుగా మార్చుకుంటాం.
1: The human life which is a precious gem will become a charcoal.
0: కనుక మానవత్వమును చక్కగా అర్థం చేసుకోండి.
1: Therefore, we should understand this human
0: మానవత విలువలు ఏమిటి అని కూడా మనం గుర్తించండి.
1: We should realize the human values.
0: భగవంతుడు అనేక రూపనామంతో లేడు.
1: God is not present in several
0: ఈ
1: forms.
0: రూపనామములన్నీ కూడా మనం కల్పించుకున్నవి.
1: All these names and forms are our own creation.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే, అదే నేను.
1: That is I.
0: కనుక నేను అనేటువంటిది సర్వుల యందు ఉంటుండాలి.
1: So this I is in everyone.
0: కనుక నేను దీనిని పురస్కరించుకుని ఈశా వాస్యం ఇదం సర్వం, అందరి ఎందు ఉండినటువంటిది ఐ అనేటువంటిది కనుక ఇది ఏ ఒక దైవ స్వరూపము.
1: సిన్స్ దిస్ ఐ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, ఇట్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అయితే ఈ ఐనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటైనప్పటికీ అనేక మంది అనేక రీతులుగా దీన్ని చెప్తూ వచ్చారు.
1: హౌఎవర్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, బట్ మెనీ పీపుల్ డిస్క్రైబ్ ఇన్ సెవెరల్ వేస్.
0: ఈ పేర్లకు కారణం కూడా లేకపోలేదు.
1: హౌఎవర్ దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ సెవెరల్ నేమ్స్.
0: మనం చేసేటువంటి యొక్క వర్తనను పట్టి,
1: basing on our behavior,
0: దీనికి ఈ పేర్లంతా కూడా వస్తూ వచ్చాయి.
1: All these names are attributed.
0: ఒకే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.
1: There's only one Brahmin.
0: అతను దేవాలయంలో పూజ చేస్తుంటే అది పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: The same Brahmin, when he offers worship in the temple, is పూజారి.
0: అదే బ్రాహ్మణుడు,
1: the same Brahmin,
0: పెండిలో వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When he cooks in a wedding, he's వంట బ్రాహ్మణ cook.
0: అదే బ్రాహ్మణుడు,
1: the same Brahmin,
0: పంచాంగం తీసుకుని
1: when he refers
0: to పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he refers to పంచాంగ, is పంచాంగ బ్రాహ్మణ.
0: అదే బ్రాహ్మణుడు,
1: the same Brahmin,
0: ఆఫీస్ లో కూర్చుంటే
1: when he sits in the office,
0: ఇది ఆఫీస్ బ్రాహ్మణుడు అంటాడు.
1: He is office Brahmin.
0: కనుక తాను చేసేటువంటి పనులను బట్టి ఈ పేర్లు వచ్చాయి, కానీ బ్రాహ్మణుడు ఒక్కడే.
1: డిపెండింగ్ ఆన్ ది ఫంక్షన్స్ డిశ్చార్జ్ దీస్ నేమ్స్ హావ్ కమ్, ఈజ్ ఓన్లీ వన్ బ్రాహ్మణ.
0: ఈ భ్రమణను బట్టియే మనకి భ్రాంతులు లభిస్తున్నాయి. భ్రమను తగ్గిపోతే బ్రహ్మ మనకు సాక్షాత్కరిస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇల్యూజన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్. ది మూమెంట్ దిస్ భ్రమ ఆర్ ఇల్యూజన్ ఇస్ అవుట్, బ్రహ్మ యు
0: అంత మానవునికి భ్రమనే ఇంతవరకు కట్టివేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది భ్రమ ది ఇల్యూజన్ దట్ ఇస్ ది కాజ్.
0: ఈమె నా భార్య,
1: she is my wife.
0: వీడు నా కొడుకు,
1: he is my son.
0: ఈమె నా బిడ్డ,
1: she is my daughter.
0: ఇవన్నీ ఎవరు కట్టి పెట్టారు?
1: Who are responsible for this?
0: అనేక మంది,
1: many,
0: అయ్యో నాకు దుఃఖమును భరించుకోలేకపోతున్నాను భగవంతుడా.
1: Many say I can't control my

0: కనుక నీ డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎ డ్యూటీ.
0: నీ డ్యూటీస్ నీవు చెయ్యి.
1: యు డూ యువర్ డ్యూటీ.
0: కానీ గాడ్ తత్వాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు.
1: బట్ నెవర్ బి అవే ఫ్రమ్ గాడ్లీ ఫీలింగ్స్.
0: ఈ యొక్క దివ్యమైనటువంటి భావతత్వాన్ని మనం మనసులో పెట్టుకుని మన కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. దీనివల్ల దోషం లేదు.
1: యూ షుడ్ హ్యావ్ ది డివైన్ ఫీలింగ్స్ ఇన్ ది మైండ్ అండ్ యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: మనం ప్రకృతి నుంచి వేరుగా అవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి అవే ఫ్రమ్ నేచర్ అట్ వన్ మూమెంట్.
0: ఇంత క్షణమే ఇంత పెద్దవాడు కాలేదు.
1: యూ హావ్ నాట్ బికమ్ బిగ్ ది మూమెంట్ యూ ఆర్ బోర్న్.
0: ఒక 20 సంవత్సరాలైన తర్వాత నీవు ఇంత పెద్దవాడయ్యావు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ ఓన్లీ
0: యూ ఆర్ దట్. అదేవిధంగానే
1: సిమిలర్లీ
0: క్రమక్రమేణ ఉపన్యాసములు విన్నంత తక్షణమే దానికి విరక్తి రావడానికి వీలు కాదు.
1: ఆన్ లిసనింగ్ టు డిస్కోర్సెస్ యూ విల్ నెవర్ హ్యావ్ డిటాచ్మెంట్.
0: క్రమక్రమేణ దానిని ఒక స్థాయికి తీసుకుని రావాలి.
1: గ్రాడ్యువలీ యూ షుడ్ రీచ్ ఎ పొజిషన్.
0: ఒక వ్యాపారి
1: ఎ మర్చెంట్ ఎ బిజినెస్ మ్యాన్
0: నిత్యము పురాణ కాలక్షేపంలో పోయేటువంటి వాడట.
1: ఎవ్రీడే హీ యూజ్డ్ టు లిసన్ టు పురాణ.
0: ఈ పురాణములు వింటూ వింటూ వచ్చాడు ఒక 10 సంవత్సరములు.
1: హీ వాజ్ లిసనింగ్ టు పురాణ ఫర్ 10 ఇయర్స్.
0: ఈ పురాణము లోపల అనేక విధమైనటువంటి త్యాగములు బోధిస్తూ వచ్చారు.
1: ది పురాణిక్ టాట్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ యొక్క పురాణాల లోపల యోగి భోగి జోగి విరాగి భైరాగి అనురాగి అందరూ కూడా అందరే ఉంటూ ఉంటారు.
1: ఇన్ ది సీక్రెట్ టెక్స్ట్ మెనీ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ దేర్. ద యోగి ది మ్యాన్ ఆఫ్
0: త్యాగం చేయమని బోధిస్తారు.
1: ఇట్ ఇస్ ఆల్సో టాట్ దట్
0: యోగాన్ని అనుభవించమని బోధిస్తారు.
1: ఎంజాయ్ ప్లెజర్.
0: రాగమును పెంచుకోమని బోధిస్తారు.
1: డెవలప్ అటాచ్మెంట్.
0: విరాగమును చేసుకోమని బోధిస్తారు.
1: యూ హ్యావ్ డిటాచ్మెంట్.
0: ఇవన్నీ కూడా బోధిస్తారు.
1: ఆల్ దీస్ థింగ్స్.
0: కానీ ఇవి 10 సంవత్సరాల వరకు విన్నాడు.
1: హీ వాజ్ లిసనింగ్ ఫర్ 10 ఇయర్స్.
0: కానీ పురాణము వినటము దీనికి భంగం కలగకూడదు అని ఆ యొక్క శాస్త్రజ్ఞుడు చెప్పాడు.
1: బట్ ది పురాణిక్ టోల్డ్ దట్ యు షుడ్ నెవర్ బి అటాచ్డ్.
0: ఈ సప్తాహము పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు దీన్ని నిత్యము వినాలి అని చెప్పాడు.
1: యూ షుడ్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: అప్పుడే దీని ఫలితం నీకు లభిస్తుంది అన్నాడు.
1: దెన్ ఓన్లీ యుల్ హావ్ ద రిజల్ట్.
0: ఈ పండితుని యొక్క మాటలు విరుద్ధంగా నడుచుకోవడానికి ఇష్టం లేక
1: హి డజంట్ వాంట్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: ఎన్ని పనులు నిండినప్పటికీ ఏదో నిర్భయంగా ఒక విధంగా బలవంతంతో ఆ పురాణంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ సెవెరల్ ఆబ్లిగేషన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్ హి వాస్ లిసనింగ్ టు ది డిస్కోర్సెస్ ఆఫ్ ది టెక్స్ట్.
0: ఒకనాడు అతను తప్పనిసరిగా ఏదో ఒక ఊరికి పోవలసి వచ్చింది.
1: ఆన్ వన్ డే మోస్ట్ నెసెసర్లీ హి హాడ్ టు బి అవే ఫ్రమ్ హిస్ ప్లేస్.
0: అప్పుడు పురాణం భంగం కలగకూడదు అన్నారు కదా, కాబట్టి నా కొడుకు ఆత్మానం పుత్రనామస్తి, పుత్రుడు నేను మాదిరిని, నా పుత్రుడు నేనుకు భేదం లేదు అని భావించుకుని నా కుమారుని పురాణ కాలక్షేపణకు ఒక దినం పంపుదామని సంకల్పించుకున్నాను.
1: ఆన్ వన్ డే హి థాట్ దేర్ షుడ్ బి ఎనీ బ్రేక్ టు ది సీక్రెట్ యాక్ట్ ఆఫ్ లిజనింగ్. మై సన్ ఈస్ వెరీ మై ఫార్మ్, దేర్ఫోర్ బెటర్ మై లిజన్. మై సన్ లిజన్స్ టు ది డిస్కోర్స్
0: అనుకున్నాడు. మరీ ఒక విధమైనటువంటి సంకల్పం చేసుకున్నాడు.
1: హి హాడ్ అనదర్ థాట్.
0: ఈ పురాణములో త్యాగాన్ని బోధిస్తుంటారు.
1: ఇన్ ది సీక్రెట్ టెక్స్ట్ సాక్రిఫైస్.
0: నా కుమారుడు ఈ పురాణంను విని సంసారాన్ని వదిలిపెడతాడో ఏమిటో.
1: మై సన్ ఆర్ లిసనింగ్ టు దిస్ డిస్కోర్స్ ఆఫ్
0: ఫ్యామిలీ. పెళ్లి చేసుకోకుండా ఉంటాడో ఏమిటో.
1: వెదర్ హి వుడ్ గెట్ మ్యారీడ్ ఆర్ నాట్
0: అని తాను అనేక రకములుగా సందేహిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ దట్.
0: నిజంగా అతనికి బుద్ధి లేదని చెప్పవచ్చు.
1: Truly speaking, he has no sense.
0: అలాంటి తండ్రులు ఉంటుంటారు ఈనాడు.
1: దేర్ ఆర్ సచ్ పేరెంట్స్ టుడే ఫాదర్.
0: ధృతరాష్ట్రుల వంటి తండ్రులు.
1: ఫాదర్స్ లైక్ ధృతరాష్ట్ర.
0: హిరణ్యకశిపుని వంటి తండ్రులు.
1: ఫాదర్స్ లైక్ హిరణ్యకశిపుని.
0: ఈ లోకంలో ఉండటం చేతనే పిల్లల్ని ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో ప్రవేశపెడుతున్నారు.
1: బికాస్ సచ్ పేరెంట్స్ ఆర్ ప్రెసెంట్ దే మేక్ దేర్ చిల్డ్రన్ ఎంటర్ ఇంటూ వికెట్ పాత్స్.
0: 10 సంవత్సరములు పురాణ కాలక్షేపం చేసినటువంటి ఇతనికే మనసు మారలేదు. ఒక్క దినం పురాణ కాలక్షేపానికి పోతే వాడి మనసు మారుతుందా?
1: దిస్ ఫెలో హ్యాస్ నాట్ చేంజ్డ్. He has not changed his mind after listening to discourses for 10 years. How do you expect his son
0: to change? Ilanti imagination lanta kuda chesukoni tandrulu pillalanta paadu chesi pettunnaru.
1: With all that imagination they make their son children.
0: Daniki taginattuga gantaka tagine bantalu alanti variki alanti pillale puttuntaru.
1: Such parents will have such children.
0: Vaallu kuda daniki taginattundi taalam vestunnaru.
1: They too dance to their tune.
0: Voddu voddu.
1: It should not be so.
0: తండ్రులు నీకు దుర్మార్గులై నీకు బోధించినప్పటికీ ప్రహ్లాదులు అనే తండ్రినైనా ధిక్కరించు, తప్పులేదు.
1: ఇఫ్ ది ఫాదర్ టీచర్స్ వికెట్ యాక్ట్స్ జస్ట్ టీచ్ హిమ్ ఏ లెసన్ లైక్
0: భగవద్ మార్గంలో ఏ తండ్రి అడ్డు వచ్చినా కూడా నీవు విననక్కర్లేదు.
1: అలాంగ్ ది డివైన్ పాత్ ఇఫ్ ఎనీ ఫాదర్
0: మిగతా విషయంలో తండ్రిని అనుసరించు.
1: యూ ఫాలో ఫాదర్ ఇన్ ది వరల్డ్లీ థింగ్స్.
0: కానీ భగవద్ విషయంలో మాత్రము నీది నీదే, తండ్రిది తండ్రిది.
1: ఇన్ మ్యాటర్స్ ఆఫ్ గాడ్ యూ షుడ్ ఫాలో యువర్ ఓన్.
0: అందుకోసమనే పెండింటి సమయం లోపల కూడాను ధర్మేచ అర్థేచ కామేచ అని 3 మాత్రమే ప్రమాణాలు చేస్తారు.
1: దెర్ఫోర్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ 3 వోస్.
0: ధర్మ అర్థ కామములో మాత్రమే నీకు నేను సంబంధము. మోక్షములకు నాది నాదే, నీది నీది.
1: ఐఎమ్ రిలేటెడ్ టు యూ ఓన్లీ ఇన్ 3 మ్యాటర్స్, రైచువస్నెస్, ద వెల్ అండ్ డిజైర్, ద మోక్ష.
0: ఆధ్యాత్మిక మార్గములో మాత్రము దీన్ని ఏమాత్రము మనం భయపడనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ హెవ్ ఎనీ ఫియర్ ఇన్ స్పిరిచువల్ పాత్.
0: ఒకనొక సమయం లోపల మీరా

0: మీరా
1: కృష్ణ మందిరంలో కూర్చొని
0: సిట్టింగ్ ఇన్ ది కృష్ణ
1: నిరంతరము కృష్ణనామాన్ని స్మరిస్తూ భజిస్తూ చింతిస్తూ ఉండేటువంటిది.
0: చాంటింగ్ కృష్ణాస్ నేమ్ త్రూ అవుట్.
1: కానీ ఒకనాడు పతి ఆజ్ఞను ధిక్కరించింది.
0: వన్ డే షీ ట్రెస్పాస్.
1: ఇది ధిక్కరించవలనని ధిక్కరించలేదు.
0: She never wanted to violate.
1: Kani Krishnu yokka aanandamulo munigi taanu marchipoyindi.
0: Because she was enjoying the bliss of Krishna and forgot herself.
1: Swarthapadunnatundi bharta,
0: the husband who is selfish,
1: tana korikaku viruddhanga jarigindi kada ani bharyanu himsinchadaniki poyadu.
0: Because his desire is not fulfilled, he wanted to hurt his wife.
1: Evari swarthamulo varini himsistundi.
0: The selfishness only will hurt you.
1: Anduvalla meeranu bayatiki pampinchi ఆ యొక్క మందిరానికి తాళం వేశాడు.
0: హీ హాస్ డ్రివెన్ అవుట్ మీరా అండ్ లాక్డ్ ద టెంపుల్.
1: ఒక్కతూరి ఆమెకు షాక్ మాదిరి అయింది.
0: అట్ వన్ టైమ్ షీ హాడ్ దట్ షాక్.
1: ఏనాడు సంకల్పించినటువంటి యొక్క విషయము ఈనాడు సంభవించింది అని.
0: దట్ విచ్ వాజ్ నెవర్ థాట్ ఓవర్ ఇన్ ద డ్రీమ్ ఇట్ హాడ్ హ్యాపెన్డ్ నౌ.
1: ఆ యొక్క కష్టం కూడా ఆమెకు ఒక సుఖంగానే అందించింది.
0: దట్ డిఫికల్ట్ ఆల్సో గేవ్ హర్ ప్లెజర్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు బాధల మధ్యలో ఆమెకు ఒక సుఖంగానే అనిపించింది.
0: These two pains also gave her pleasure.
1: Yochinchindi.
0: She thought over.
1: Na hrudayamu bhagavantuni yokka nirmanam.
0: My heart is God's creation.
1: Ee mandiramu bhagavantude nirminchinatvantadi.
0: This temple is constructed by God.
1: Ee bahya mandiramu maharana nirminchinatvantadi.
0: The external temple is built by Rana.
1: Kevalam raallu matti isukato nirminchinatvantadi.
0: It is one built out of rocks and mortar.
1: Kani idi ye naatikaina ashashtame.
0: It is temporary only any time.
1: Shashtamaitvantadi na hrudaya mandirame.
0: The permanent one is the temple of heart.
1: Bhayapadanakkarledu.
0: I need not fear.
1: Anukundi.
0: She thought so.
1: Chelloreman, chelloreman, Ganga Jamuna Tir, chelloreman. Hey Manasa, you akkada akkada ponakkarledu. Ganga Jamuna Tir.
0: Oh my.
1: Ujjasa Nishrasamulu rendu kuda nuvvu cheretunte yokka aa yokka sthanamu ade bhrumadhya sthanamu.
0: Oh mind, don't go anywhere. You just center yourself in Bhrukuti, the center of the forehead.
1: పరిశుద్ధమైనటువంటిది కనుకనే గంగా యమున నిర్మల పాని.
0: Because they have a pure mind, they consider Ganga Yamuna of pure water.
1: Ganga pavitramainatundi jalamu.
0: Ganges pure water, has pure water.
1: Yamuna challani yokka jalamu.
0: Yamuna is perfectly cool.
1: Ee challadanamu shantiki chihnamu.
0: This coolness is symbol of peace.
1: Ee yokka నిర్మలము పవిత్రకు చిహ్నము.
0: ప్యూరిటీ ఈజ్ ద సింబల్ ఆఫ్ శాంక్టిటీ.
1: కాబట్టి ప్రశాంతి పవిత్రమైనటువంటి యొక్క స్థానము భూమధ్య స్థానము.
0: సో ద సెంటర్ ఆఫ్ పీస్ అండ్ శాంక్టిటీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది ఫోర్హెడ్.
1: ఎక్కడ ఉన్నాడు నా కృష్ణుడు?
0: దేర్ ఈజ్ మై కృష్ణ.
1: ఎక్కడ ఉన్నాడు?
0: హౌ ఇస్ హి?
1: మోర్

0: మనసా నీవు ఫలాన్ చోట పోయి కూర్చో.
1: డోంట్ గో హిదర్ అండ్ థిదర్, ఓ మైండ్ యూ గో అండ్ సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి యొక్క జ్ఞానం కూడా సంభవిస్తుంది కొన్ని కష్టాల సమయంలో.
1: సచ్ కైండ్ ఆఫ్ విజ్డమ్ వీ షుడ్ గెట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: కానీ దానికి ముందు తులసిదాసు ఆమె కాలం వాడే.
1: బట్ ప్రయర్ టు దాట్ తులసిదాస్ వాజ్ ఆల్సో కంటెంపరీ ఆఫ్ మీ.
0: తులసిదాస్కు ఒక లెటర్ రాసింది.
1: షీ రోట్ ఎ లెటర్ టు తులసిదాస్.
0: గురూజీ
1: టీచర్,
0: నాకు ఈ విధంగా భగవంతుని యొక్క చింతన లోపల అనేక అభ్యంతరాలు జరుగుతున్నాయి.
1: దర్ సో మెనీ ఆబ్స్టికల్స్ యాజ్ ఐ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: కేవలం భర్త యొక్క స్వార్థ నిమిత్తమై భార్యను అనేక రకమైనటువంటి హింసలు పెడుతున్నాడు.
1: ద హస్బెండ్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈస్ పుట్టింగ్ ద వైఫ్ టు మెనీ సఫరింగ్.
0: ఉద్దేశపూర్వకంగా అతనికి ఏమాత్రం కూడా కష్టం కలిగించడం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఇల్ విల్ యాజ్ సచ్ అండ్ పుట్ హిమ్ టు ఎనీ డిఫికల్టీ.
0: దైవాన్ని అనుసరిస్తున్నాను.
1: ఐ ఫాలో గాడ్.
0: కానీ అప్పుడప్పుడు పతి ఆజ్ఞను ధిక్కరిస్తున్నాను.
1: బట్ సమ్ టైమ్స్ ఐ హావ్ టు వయలేట్ మై హస్బెండ్.
0: తప్ప రైటా?
1: ఈజ్ ఇట్ గుడ్ రైట్ ఆర్ రాంగ్?
0: అప్పుడు తులసిదాస్ ఈమెకు ఒక జాబు రాశాడు.
1: దెన్ తులసిదాస్ గేవ్ ఎ రిప్లై.
0: మీరా,
1: మీరా
0: ప్రాకృతమైన సంబంధంలో దేనినైనా కూడా మనము కొంతవరకు నడుచుకోవాల్సినది.
1: ఇన్ వరల్డ్లీ రిలేషన్షిప్స్ వీ హావ్ టు ఫాలో టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ప్రాకృతమైన ధర్మాన్ని మనం ఆచరించవలసినది.
1: వీ హావ్ టు ఫాలో వరల్డ్లీ లా.
0: కానీ భగవత్ విషయంలో మాత్రము ఎవరిని నీవు లెక్క చేయనక్క.
1: బట్ సో ఫార్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ కన్సర్న్ యూ డోంట్ నీడ్ టు ఫాలో. తండ్రి అయినటువంటి
0: హిరణ్యకశిపుడు కుమారుని అనేక రకములుగా హింసించాడు.
1: ద ఫాదర్ హిరణ్యకశిప హస్ పుట్
0: తండ్రిని అయినా విస్మరించాడు కానీ భగవంతుని విస్మరించలేదు.
1: బట్ ప్రహ్లాద ఫర్గాట్ ద ఫాదర్ బట్ నెవర్ గాడ్.
0: భగవద్ విషయంలో అడ్డు జరిగినప్పుడు నీవేమాత్రము లెక్క చేయవద్దు.
1: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీవన్ ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ గాడ్.
0: విభీషణ అతను సోదరుడైనటువంటి రావణుడు కూడాను.
1: ఈవెన్ హిస్ బ్రదర్ రావణ.
0: భగవద్ విషయంలో అడ్డు తగలటం చేత అతన్ని కూడా విస్మరించాడు, దూరం చేసుకున్నాడు.
1: వెన్ ఇస్ దెన్ అబ్స్టికల్ అలాంగ్ ద పాత్ ఆఫ్ గాడ్.
0: ఇక్కడ సోదరుడైనటువంటి భావం కూడా అక్కడ ఏమాత్రం లెక్క చేయనక్కర్లేదు.
1: హీ డిడ్ టేక్ ఎనీ దిస్ బ్రదర్లీ ఫీలింగ్ ఇన్ టు అకౌంట్.
0: రాముల సన్నిధికి చేరే నిమిత్తమై, రాముళ్ళు కష్టింపజేసేటువంటి నిమిత్తమై కైక భరతునికి అనేక రకమైనటువంటి హింసలు పెట్టు వచ్చింది.
1: కైక హడ్ పుట్ లాట్ ఆఫ్ సఫరింగ్ అండ్ మేకింగ్ రామ టు ఎంటర్ ది ఎగ్జైల్.
0: అరణ్యానికి పోలెక్కర్లేదు, పట్టాభిముఖ సిద్ధం కామన్నది.
1: యూ నీడ్ నాట్ గెట్ ఇన్ టు ది ఎగ్జైల్ ఆర్ ఫారెస్ట్, బీ రెడీ ఫర్ కారునేషన్.
0: కానీ దైవాన్ని చేరడానికి అడ్డు తగిలినటువంటి ఈ తల్లినైనా కూడా విశ్వసించాడు తన యొక్క భరతుడు.
1: యాజ్ మదర్ ఈస్ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ గాడ్ హీ సాక్రిఫైస్.
0: తల్లినైనా సరే దైవానికి అడ్డు తగిలితే విసర్జించు.
1: ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ ఇఫ్ హీ ఇంటర్ఫేర్స్ విత్ హర్ రిలేషన్షిప్.
0: గురువైనా పర్వాలేదు.
1: టీచర్ ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దాట్.
0: వామనుడు వచ్చినప్పుడు,
1: వెన్ వామన కేమ్,
0: బలచక్రవర్తి అతనికి సంపూర్ణంగా తనకు తాను అర్పితం గావించుకునే నిమిత్తమై సంసిద్ధంగా ఉండినప్పుడు శుక్రాచార్యుడు అనేక రకమైన అడ్డులు చెప్పాడు.
1: వెన్ ఎంపరర్ బలి వాజ్ రెడీ టు ఆఫర్ హింసెల్ఫ్ ఎవ్రీథింగ్, శుక్రాచార్య ద టీచర్ ఇంటర్ఫియర్డ్.
0: గురూజీ, సాక్షాత్ పరమాత్మనే వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నేను పరమాత్మనికి ఇవ్వక నేను ఎవరికి ఇవ్వాలి ఈ జీవితం?
1: ఇస్ ఇట్ ఓ టీచర్, వెన్ గాడ్ హింసెల్ఫ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ అండ్ బెగ్డ్ మీ ఫర్ టు హూమ్ ఎల్స్ షుడ్ ఐ గివ్?
0: ఇంతకంటే నాకు అదృష్టమా?
1: ఇస్ దేర్ ఎనీదర్ గ్రేటర్?
0: ఎవరైనా భగవంతుడు చేయదాచి అడుగుతాడా?
1: విల్ గాడ్ ఆస్క్ ఎనీవన్?
0: కనుక నా దగ్గరకు వచ్చి భవతీ పిచ్చాం దేహి అన్నాడు.
1: హీ కేమ్ టు మీ బెగింగ్ దట్.
0: అతని చేయి క్రింద పడింది.
1: హిస్ హ్యాండ్ ఇస్ డౌన్.
0: నేను ఇచ్చే చేయి పైన వేస్తున్నాను.
1: యాజ్ మై హ్యాండ్ ఇస్ గివింగ్.
0: ఎంత అదృష్టం నాది.
1: వాట్ లక్ ఫార్చునిటీ.
0: గురువైనా నాకు అక్కర్లేదు.
1: I don't mind guru.
0: కనుక నా సర్వస్వము కూడాను ఆ యొక్క దైవమునికి అర్పితం చేస్తానని బలచక్రవర్తి అర్పితం చేశాడు.
1: I am prepared to offer everything to
0: God. ఇక్కడ తల్లి, అక్కడ తండ్రి, ఇక్కడ గురువు, ఇక్కడ సోదరుడు, నరగర్ని కూడాను విసర్జించాడు భక్తి మార్గంలో.
1: Along the path of devotion all the four are sacrificed. The mother
0: మధ్యలో కట్టుకున్నటువంటి భర్తదేం నీకు లెక్క?
1: You only take into consideration the husband that came in between.
0: కనుక భగవంతునికి ఏమైనా అడ్డు వస్తే భర్తనైనా విసర్జించమని చెప్పని అతను జవాబు ఇచ్చి పంపించాడు.
1: Therefore he gave a reply, if husband is an obstacle, leave him.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు ఏమిటి?
1: Then what is inner significance?
0: అందరికంటే భగవంతుడు మిన్న.
1: God is most precious.
0: భగవంతునికి మించినటువంటి వాడు ఎవరూ లేడు.
1: None else are greater than God.
0: ఈ తల్లి, తండ్రి, అక్కలు, చెల్లెండ్లు వీళ్ళందరూ మధ్యలో కదిలిపోయే మేఘాలు.
1: The father, mother, sister, brothers are between like clouds.
0: మధ్యలో వచ్చింది.
1: Wife came in between.
0: భర్త ఎప్పుడు వచ్చాడు? మధ్యలో వచ్చాడు.
1: Husband came in the middle.
0: కొడుకు ఎప్పుడు వచ్చాడు? మధ్యలో వచ్చాడు.
1: Son came in the middle.
0: సోదరుడు ఎప్పుడు వచ్చాడు? మధ్యలో వచ్చాడు.
1: The brother also came in the middle.
0: ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
1: All are passing clouds.
0: నీవు పుట్టక పూర్వము,
1: prior to your birth,
0: నీ పుట్టక లోపల,
1: even birth,
0: మరణించిన తర్వాత,
1: even after death,
0: త్రికాలములు యందు కూడా నువ్వు మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు.
1: The changeless one in all the three times is God.
0: అట్టి భగవంతుని నీవు సత్యనిత్యంగా విశ్వసించమని సందేశాన్ని అందించాడు తులసిదాస్.
1: తులసిదాస్ గేవ్ ఎ మెసేజ్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దిస్ ఎటర్నల్ గాడ్.
0: మన యొక్క విశ్వాసం అంత గాఢమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore our faith should be strong.
0: చనమునకు అటు ఇటు తిరిగి గడియారం పెండులు మాదిరి మన మనసు తయారు కాకూడదు.
1: Our faith should not vacillate or oscillate like a pendulum. Students,
0: మీరు విద్యను అభ్యసించే దేనికోసం?
1: Why should you study?
0: Study for steady.
1: You should study for steady.
0: ఈ స్థిరత్వాన్ని మీరు పొందాలి.
1: You should have that stability.
0: స్థిరత్వమే లేకపోతే,
1: when there is no stability,
0: మీకంటే కోతి మంచిది.
1: The monkey is better than you.
0: కోతికి జన్మంలో చంచలత్వం ఉంటుండాలి.
1: It is its nature from birth.
0: కానీ దానికంటే హీనమైపోతారు.
1: You become worse than monkey.
0: మనము మంకీ కాకూడదు.
1: We should never be a monkey.
0: Mankind ని డెవలప్ చేసుకోవాలి.
1: You should develop mankind.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వం.
1: దట్స్ రియల్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ఈ నేను అనేటువంటి తత్వానికి,
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్
0: ఐ, ఏ మార్గంలో మనం ఈ నేను అనేటువంటి తత్వాన్ని ఎట్లా మనం ప్రాక్టీస్ లో పెట్టడానికి పూనుకోవాలి అనేటువంటిది మున్ముందు మీరు తెలుసుకుంటారు.
1: యూ విల్ బి నోయింగ్ ఇన్ ఫ్యూచర్ హౌ టు రియలైజ్ దిస్ ఐ ఇన్ సెవెరల్ పార్ట్స్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ద డివైన్ డిస్కర్స్ delivered by Bhagwan Shri Satya Sai Baba during the summer course in Indian culture and spirituality held at Brindavan Ashram, Whitefield, Bengaluru on the 27th of May 1992. Bhagwan Baba said, and I quote, "Many parents today are responsible for allowing their children to go astray. Students should remember that even if the parents advise them against pursuing the spiritual path, they are entitled to act against their parents' advice. When a father comes between a son and his devotion to God, the son is free to disobey the father. In worldly matters, the son may follow the father's advice, but with regard to relationship with the divine, you must follow your own way. Father, mother, brother, teacher, and all others rank far below God. All such relations are temporary and transient. Only the relationship between man and God is permanent and unchanging. The faith in God must be firm and unwavering." Unquote. Thank you and Sai Ram.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.
2: Om Sri Sai Ram Premamruta Murti మా తల్లి తండ్రి గురువు దైవము సర్వస్వము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు అనంత కోటి ప్రణామములు. స్వామి, విరోధి నామ సంవత్సరానికి వీడ్కోడు పలుకుతూ, వికృతి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ శుభ సందర్భంలో యావత్ ప్రపంచంలోని ప్రజానికానికి మీ శుభాశీస్సులు అందించాలని మా హృదయపూర్వక ప్రార్థన. స్వామి, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రారంభమైన తర్వాత ఆంధ్రదేశంలో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ కృప వలన. స్వామి, మేము కైలాసం చూడలేదు, వైకుంఠం దర్శించలేదు, కానీ విభూతి సుందరుడైన పరమశివుడు అభయమిచ్చి సంరక్షించే శ్రీ మహావిష్ణువు మాకు శ్రీ సాయినాథుడే. స్వామి, మాకు ప్రశాంతి నిలయమే కలియుగ వైకుంఠం, నవయుగ కైలాసం. జై సాయిరాం.

స్వామి, గ్రామ సేవలతో కళకళలాడుతున్న గ్రామాలలో మా స్వామి ముత్యాల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక్కసారి చూడండి స్వామి.

స్వామి, ఈనాటి సత్యసాయి వైభవాన్ని చూడటానికి 1000 కన్నులు చాలవు స్వామి. ఈ పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు, పునర్జన్మ లేదు.

భువన బాంధవుడు పుట్టపర్తిలో పర్తీసుడై పుట్టాడు. అమృత ప్రేమ చిగురించింది, ఆనంద జలధి వెల్లివిరిసింది. ఈ యుగమే సాయుయుగం, ఈ యుగమే స్వర్ణ

0: Om Shri Sai Ram, invoking Bhagavan's divine blessings. Devotees from Indonesia belonging to Zone 5 of Sri Satya Sai Global Council have come here as a part of their pilgrimage to Prashanti. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, there'll be an audio-visual presentation followed by a talk by Ms. Jin Agus, Vedam Coordinator for Sri Satya Sai Global Council Bali. The devotees from Indonesia will then offer a devotional music program at Bhagwan's Divine Lotus Feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:30, a drama presentation titled Sai Always Clicks will be offered by the Bal Vikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 5 చెందిన ఇండోనేషియా దేశం నుండి భక్తులు ప్రశాంతి యాత్రగా ఇక్కడికి తరలివచ్చారు. సాయి కల్వంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 ఒక వీడియో ప్రదర్శన. తదుపరి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ బాలీకి వేదం కోఆర్డినేటర్ జిన్ ఆగస్ గార్చే ప్రసంగము. వీరి ప్రసంగానంతరం ఇండోనేషియాకు చెందిన భక్తులు స్వామివారి పాద పద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:30 బాలవికాస్ చిన్నారులు సాయి ఆల్వేస్ క్లిక్స్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: The first word is Mera, which means my. Jeevan means life. Tere means your. Hawale means in your hands, surrendering. The fifth word is Prabhu, that is Lord or Master. The sixth word is Ise, that is this. Pag is moment. Pag pag means moment to moment. Tuhi, you yourself. The last word Sambhale means take care. During the Dasara celebrations in 1998, Bhagwan very beautifully explained through two examples the meaning of surrender.
1: There's a wide difference between worship and surrender. Satsanga, the first one, Sat.
2: Adiye divyatvam kuro sarayainatvanti yokka peru.
1: Sat is the correct name for the divinity.
2: Yappatiki maarpu chendinatvanti Sat.
1: Divinity is changeless in all periods of time.
2: Yappatiki shashvatamainatvanti Sat.
1: Sat is eternal, permanent.
2: Atti sattunu manam pondali.
1: We should reach that state of
2: Sat. Ekkada pondali.
1: How to do that?
2: Mana endhe manam telusukovali.
1: That Sat is to be known within.
2: కొంచెం ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ హెస్ గాట్ టు బి అండర్స్టూడ్ వెల్.
2: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: వి హావ్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ.
2: పొద్దున పండితులు వారు చెప్పారు,
1: మార్నింగ్ పండిట్
2: పాలలో నీళ్లు చేరినాయి.
1: అండ్ ద వాటర్
2: నీళ్లు లేకుండా పాలు ఇవ్వడానికి వీలు లేదు.
1: అండ్ ది మిల్క్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ వాటర్.
2: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With the, in the company of the water, the milk is very happy.
2: Neeru paalu rendu kudunu satsangam.
1: The combination of milk and water is satsanga, good company.
2: Adiye sarinatundi snehamu.
1: That is true ideal friend.
2: Atti shastramaitundi snehanni nirantaram kudunu kaapadukuntu raavali.
1: We should sustain this permanent friendship.
2: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటారో నేను కూర్చొని అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
2: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు,
1: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్,
2: అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది.
1: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
2: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
1: The milk cannot bear the separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
2: ఈ పాల నుంచి నీరు వేరే ఇంతక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: The moment water gets itself separated out of the milk, the milk
2: జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటుంది.
1: It feels that it cannot lead the life of separation.
2: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
2: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫై.
2: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ద సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్
2: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
2: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్టర్.
2: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
2: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
2: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure,
2: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందముల్లో మునిగి,
1: because of worldly pleasures that he wants,
2: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి,
1: he wants all external pursuits,
2: ఈ దృశ్యకల్పితమైన జగత్తులో పడిపోవడం చేత,
1: he gets himself drowned in
2: the world, దైవంలో చాలా బాధపడతాడు,
1: and he feels so sad
2: having వదిలిపోయినాడు ఆ జీవుడు.
1: God feels so sad that the individual left him.
2: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని,
1: in order to see God would not be sad any moment.
2: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy again.
2: కనుకనే బొగ్గు అజ్ఞానము.
1: And coal is ignorance.
2: Agni jnanamu.
1: Fire is wisdom.
2: Jnanajnanamu rendu cheyatame kaakunda,
1: it's not the combination of wisdom and ignorance. దైవ ప్రేమ
2: అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్, ద ఫైర్ అండ్ ద కోల్,
2: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్,
2: రెండు ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
2: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: The individual is just a spark of the divine since ancient time.
2: కాని ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: Because of the effects of Kali, individual feels separate from God.
2: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాకాన్ బట్ దేర్ కాంట్
2: కానీ దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఈజ్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఈజ్ ఫీలింగ్
2: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
1: And in fact, there's no sadness.
2: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: God feels sad because his friend individually is cutting off himself.
2: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: There's only one permanent friend in this world, God only.
2: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతుండాలి.
1: All worldly friends limit themselves with these three things, hello, how are you, goodbye.
2: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై చెప్పడు.
1: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
2: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
1: When once you join one with God, you'll be happy and he'll be happy.
2: కానీ ఎడబాట జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: When there is separation, God would not stay, but he feels sad.
2: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: Why the individual is going in
2: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: Why has he forgotten?
2: నిత్యానికి దూరం అవుతున్నాడు?
1: Why has he పవిత్రతను
2: కోల్పోతున్నాడు?
1: Why has he lost
2: purity? తాను చాలా బాధపడుతుంటాడు.
1: So feeling he feels
2: sad. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
1: it's not for
2: him, భక్తుని నిమిత్తమే.
1: God feels sad for devotee.
2: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
2: కాబట్టి ఈ సెపరేషన్ అనేది చాలా భరించుకోలేనటువంటి జీవత్వానికి.
1: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
2: రాములు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెన్ టు ద ఫాదర్.
2: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
2: Chitrakuta parvanapulu poyaru.
1: They reached Chitrakuta top.
2: Oka chettu kinda kucconi
1: they sat under.
2: Ramulu cheppadu, Lakshmana oka parnasara niminchina ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
2: Ekkada swami annadu.
1: Where swami?
2: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
2: Ee kathinamainatundi vaakulu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
2: Naa ishtam naaku veriga unda.
1: Do you have my own?
2: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
2: not that take when to ishtam ledu.
1: I don't have any choice of my own.
2: Nee em tappu chesanu?
1: What mistake
2: I committed? Ishtam chotu nirnaminchabantunnavu.
1: You wanted me to build where I
2: ani Rama ani tala pattukoni kurchunnadu.
1: He went on feeling very sad, bending his head down.
2: Ee dukkhanni chuchindi Sita.
1: Sita watched the
2: scene. Enduku nee vanthu elipistunnavu?
1: Lakshmana, why are you crying?
2: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
2: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్
2: యు. వినిపించడానికి మూల కారణం ఏమిటి?
1: వై ఆర్ యు క్రైయింగ్ లైక్ దట్?
2: తల్లి,
1: మదర్,
2: కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
1: మదర్, ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ మై బ్రదర్ బీట్స్ మీ ఆర్ అక్యూజెస్ మీ, బట్ ఐ కాంట్ బేర్ సపోర్ట్.
2: నా ఇష్టమే నా ఇష్టము.
1: Is like for my life.
2: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
1: Left to my choice, isn't that separation?
2: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
1: I can't bear the suffering of separation.
2: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: That is intensity. That the devotee feels unbearable to bear.
2: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
1: One should not be away from God.
2: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: Your feeling should not be contradicted.
2: దైవ సంకల్పం మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: Your thought should not be separate from the divine thought.
2: ఏకంగా ఉండాలి.
1: Both should be one.
2: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
1: The world may last today and may vanish tomorrow.
2: కదిలిపోయే మేఘములే.
1: They are all passing clouds.
2: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: The relationship between the individual and God are like object and the reflection.
2: ఇది సత్యమైనటువంటిది.
1: It is true.
2: ఇది నిత్యమైనటువంటిది.
1: Eternal.
2: నిత్య శుద్ధ బుద్ధ మధ్యమైన.
1: It is pure, unsullied, unpolluted, pure.
2: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: This Veda says.
2: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
0: So that is Bhagwan explaining how in surrender the devotee has nothing of his own. There is nothing like a mind of his own. He becomes one in complete dedication to the Lord. In another discourse, when Bhagwan was explaining the meaning of the word Maitri, friendship with God, Swami said Maitri has two syllables, Mai and Tri. And Tri stands for the three planes of a human being, namely body, mind and soul. And Swami said the word Maitri connotes a feeling of oneness at all these three levels. Such a state alone can be called a state of true friendship. divinity can be attained only when the body, the mind and the soul are all surrendered at the lotus feet of the Lord. So in this line, Mera Jeevan Tere Hawale, Prabhu, Ise Pag Pag Tu Hi Sambhale, we call out to the Lord by saying that our life is His responsibility, that He should take care of it moment to moment, that we surrender at His feet. Let's move on to the second line.

0: Love is God. God is love. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Mirandaru. ఇదు ఇది కాన్ఫరెన్స్ అని ఈ కాన్ఫరెన్స్లో మీరు అటెండ్ కావటము తక్కువ టైం మీ కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
0: యు ఆల్ హ్యావ్ అసెంబ్లెడ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ for a brief period of time. But your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
1: Sadbhaktulandaru Bhagavantuda Anchu Chevula Kimpuga Smarana Cheyadinam Bidala Vetalanni ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
0: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day, which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi neti kartavyanni gurinchi neti pravartanna gurinchi meer cheptunnare kaani prema anaga idi kaadu nijamaina prema.
0: All the observations you made on love are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
1: Rendu hrudayamlo unnatundi prema kaadu.
0: It's not the love that is limited to the two individuals.
1: Ekatma prema ne nijamaina prema.
0: The true love is the spirit of oneness.
1: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
0: Give and take does not reflect the spirit of love.
1: నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
0: The true love demands of us to continue to give and give throughout.
1: Kashtara samayam lopala manamu velukuku velutunnam adi chaala porapaatu.
0: We retreat, go back in times of difficulties, it is a mistake.
1: Adi prema anipinchukodu.
0: You cannot call it love by any standard.
1: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
0: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ ద సెల్ఫిష్నెస్ అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ ద స్పిరిచువాలిటీ అండ్ అండర్స్టాండ్ యథార్థ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్.
1: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
0: యు షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
1: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
0: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
0: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బీ దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
1: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్.
1: మైండ్తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్గా చేరుతుంది.
0: ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు ది మైండ్ ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ మ్యాటర్.
1: కానీ మ్యాటర్కు తనకు ఎట్టి సంబంధం ఉండకూడదు.
0: There should not be any relationship between the matter outside and the mind within.
1: Manasu cherin daggaranta kodanu bhinnatvame erpadutundi gaani ekatvam anetundi erpadadu.
0: Wherever mind gets in, you always notice duality, no scope for non-dualism.
1: Renduga cherinatundi adi sariyinatundi bhaktiye kaadu.
0: That which is a jewel does not stand for true devotion.
1: Kanuka premaswarupulara mee yendunnadi paru yendunnadi kudanu oka prema maatrame.
0: Therefore understand clearly that love which is within you is very much same as the love in others.
1: Prema ekatvam anetundi satyanni gurtinchi vartinchadame భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ దట్ లవ్ ఈజ్ వన్.
1: రెండుగా చేరినటువంటిది ఇది భక్తి కానేరదు.
0: డ్యుయాలిటీ ఈజ్ నాట్ డివోషన్.
1: ఇది ద్వైతంతో కూడినటువంటిది.
0: ఇట్ గోస్ ఆఫ్టర్ దిస్ డ్యుయలిజం ఆర్ డ్యుయలిస్టిక్ అప్రోచ్.
1: ఈ డ్యూయలిజం అనేటువంటిది భక్తియే కాదు.
0: డ్యూయలిజం ఈజ్ నాట్ ట్రూ డివోషన్.
1: ఏకత్వమైనటువంటిదే భక్తి.
0: నాన్ డ్యూయలిజం ఈజ్ డివోషన్.
1: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
0: దెర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యూ క్యాన్ బి నాన్ డ్యూయల్.
1: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
0: ది లవ్ దట్ వి ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ టైం వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వి రిటైర్, వి కాల్ దిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఇస్ నాట్ లవ్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
0: దిస్ వరల్డ్లీ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
1: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
0: దెర్ఫోర్ ది లవ్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్ గోల్, ఓన్లీ వన్ పాత్, ఓన్లీ వన్ రిడెంప్షన్, ఓన్లీ వన్ ఫుల్ఫిల్మెంట్.
1: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
0: టు డివైడ్ లవ్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్.
1: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
0: వీ గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
0: Then only you will find oneness in love.
1: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
0: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
1: ప్రేమ ముదిత మనసుకు రామ రామ రామ.
0: Say the name of God with all love.
1: Kani ee peru chuchinappudigini adi prema kinda cherinatundi.
0: You may give any name to God, but it is full of love.
1: Itti premanu, itti pavitramaina premanu, itti saarthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
0: దిస్ సేక్రెడ్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్, లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ డ్యూయల్ ఆర్ డివైడెడ్.
1: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
0: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
1: దీనిలో ఎట్టి భేదములు కూడా ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
1: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
0: ఆల్ ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: ద రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
0: We should not have differences such as you and I.
1: You anetvantidi kevalam third person.
0: When you say you, it refers to third person.
1: I anetvantidi ekatva person.
0: And this I is singular, that stands for oneness.
1: Kanuka you and I are one anetvantantu ee you anetvantidi e matramu undakoddu.
0: Therefore there should not be anything like the other you.
1: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
0: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
1: Ee prema tattvam anetvadi idi అనుభవించవలసిందే కానీ బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
0: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ ఈనాటి ప్రేమను వీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
0: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
1: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: Love should not have any links with the physical body.
1: ఈ దేహంతో కూడినటువంటిదంత కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
0: The body is composed of matter only.
1: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
0: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావం ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైట్ టు ఎవరీ వన్.
0: ఇఫ్ వీ డూ నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డూ నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్,
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
1: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
0: Though you are many here in numbers, different in forms, but love is same in everybody. Therefore, Bhagavan addresses as the embodiments of love.
1: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
0: Love is always one and is never divided.
1: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా మీరు భావించండి.
0: Therefore, consider the divine love as unity, one only.
1: ఇట్టి ప్రేమని నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
0: Such love is true devotion.
1: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుందరుడు వీరందరూ కూడాను దేహములు వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
0: Therefore, great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
1: Meera, Sakubai, వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు, కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
0: Likewise, devotees like Mirabai, Sakubai always have proceeded along the path of love, single-mindedness, one-pointedness. They never observed any duality or divided mind.
1: కనుక వారు డివాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
0: Those that go by duality ruin themselves.
1: మనం డ్యుయల్ తెలుసుకోకూడదు.
0: So we should never be dualistic in our approach.
1: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
0: We should experience that one-pointedness, that is the experience of the self.
1: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
0: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
1: ఇట్టి గోలును మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
1: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధాకు కనిపించకుండా వెళ్ళాడు.
0: ఇట్ సో హ్యాపెండ్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధ.
1: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
0: బట్ రాధ హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
1: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకముగే కాని అన్యము కాదు.
0: Therefore, the name and form are one and the same. They are not different.
1: కాని మనము అంతటి లోతునకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ అబిలిటీ అండ్ కెపాసిటీ టు డైవ్ ఇన్ టు దట్ డెప్త్.
1: ప్రేమ గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: లవ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: దీని శక్తి మరి దేనికి కూడాను రాదు.
0: ద పవర్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
0: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటారు కానీ అన్య మార్గం ప్రవేశించదు.
0: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్ నథింగ్ ఎల్స్.
1: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
0: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయి సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
0: రాణా సెడ్ దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ ప్రే హియర్, గెట్ అవుట్ హీ సెడ్.
1: బయటకు వెళ్లిపోమని చెప్పేటప్పటికీ ఇవి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
1: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
0: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, వై ఈజ్ ఇట్ దట్ ఐ యామ్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్, ఈజ్ దేర్ కృష్ణ ఇన్ సైడ్ ద టెంపుల్ ఆర్ అవుట్ సైడ్ ద టెంపుల్, దట్ వాజ్ హర్ డౌట్.
1: కనుక ఎక్కడ చూసినో ఉండినటువంటి ఒక కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు.
0: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
1: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
0: Then she could have the proper understanding.
1: తాను మధురకు బయలుదేరింది.
0: And she was prepared to reach Madhura.
1: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
0: He thought Krishna was there in Mathura.
1: Mathura anaga oka pattanam kaadu, maduramainatvanti hrudayame Mathura.
0: Mathura is not a geographical location. Mathura symbolizes the nectarine nature of the reality.
1: Chelo re man Ganga Yamuna teer, chelo re man.
0: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమున తీరం మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరాన్ని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: Maharana cheppinattuga ee ganga yamunaku ekkada ticket ku thanu chikkaledu.
1: She didn't follow what Rana meant by these two, ganga yamuna.
0: Velutundi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna Krishna Krishna anukuntu bayal derindi. Kondalu guttalu raallu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: Cherindi katta kadapatiki Vrindavanam cherindi.
1: She reached finally Vrindavan.
0: Akkada vellatappudu talupulu moosukundi.
1: There she noticed closed doors.
0: Evarenni prarthanalu chesinappatikini aa talupulu open kaaledu.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: Krishna, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: Karuka meera hrudaya sthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: Kanuka aa hrudayanni neevu andukovani cheppindi.
1: You accept my heart, she prayed.
0: Mora makuta bheetambara dhari.
1: And you wear that pitambara and with all that insignia of the Lord Krishna.
0: Akkadiki poyyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagalindi, Krishnudu akkada pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki Maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: Nenu porapaatato pala meeranu kopaddanu.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: Krishna, meeranu kshaminchu, nannu kshaminchu ani Krishnuni prarthinchupoyadu.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: Aame kinda padindi pranam vadalindi.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi Krishnunde cherin tarvata Krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: Kalugna hrudayasthaye nee yokka sthayi ani cheppinappudu hrudayasthayi cheripoyadu Krishnudu.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: So people go by the words, taking external, worldly meaning and interpretations.
0: కనుక మనము ఈ వర్ల్డ్ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డ్ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: Therefore we should take that into consideration which is changeless.
0: ఈ విధంగా మీరు తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: ప్రేమించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond love.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: That love is always one.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore go by this path of love sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with
0: you కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరూ మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But devotee should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray Krishna please be with me, it means that he is always with you by your side.
0: Kani Krishna neetone nenu vastunnanu annapudu కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalamu distinctive padamulu tappa nijamainatuvanti padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి నేను కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.